ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 18వ రోజు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ వివి లక్ష్మి. నిలయంలో సమయం 6:11 సమయం.

ఎలా ఉన్నా ఎటువంటిదైనా సరే, ఎటువంటి ఆటంకాలనిచ్చినా, ఎటువంటి మంచినిచ్చినా సరే, ఎటువంటి సందర్భాలనిచ్చినా సరే, మనం మన ప్రయత్నాన్ని కానీ, మనం మన ఆలోచనలు కానీ మంచిగా ముందుకు తీసుకెళ్ళాలి. కానీ అది ఎటువంటి ఆలోచన విధానమైనా సరే, ఎటువంటి సందర్భమైనా సరే, మనం అలా నవ్వుతూ ముందుకెళ్తూ ఉండొచ్చు. ఎవరి గురించే పట్టించుకునే అవసరం లేదు. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీకోసం బోర్డ్ అన్ని ముచ్చట్లతో మీ లక్ష్మీ సిద్ధంగా ఉంది. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్.

మీలో ఎంతమందికి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు తెలుసు? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఉన్న మోపిదేవి గ్రామం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది. ఎందుకంటే ఇక్కడ వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం భక్తుల విశ్వాసానికి నిలయంగా ఉంటుంది. ఈ ఆలయ చరిత్రకు అనేక పురాణ కథలే ముడిపడి ఉన్నాయి. అయితే పూర్వం ఈ ప్రాంతంలో మహర్షులు తపస్సు చేసినట్లు చెప్తూ ఉంటారు. వారి తపస్సుకు

సన్నుడైన కుమారస్వామి నాగరూపంలో ఇక్కడ వెలిసినట్లుగా స్థలపురాణం వివరిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత తర్వాత ఈ ప్రాంతం భక్తుల రాకపోకలతో అభివృద్ధి చెందింది. ఇక అనేక మంది రాజులు, దాతలు ఆలయ నిర్మాణం మరియు విస్తరణకు సహకరించారు. అండ్ ఆలయంలోని విగ్రహం, అక్కడ చేసే పూజా విధానం అనేది ప్రాచీన సాంప్రదాయాలను ఇప్పటికీ కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది. నేడు మోపిదేవి క్షేత్రం అనేది ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రాలలో ఒకటిగా ఉంటుంది. ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదండి, చరిత్రకి, సంస్కృతికి కూడా ఒక ప్రతీకగా నిలుస్తుంది. అలాగే భక్తుల విశ్వాసం మరియు సాంప్రదాయాల పరిరక్షణలో ఈ దేవాలయం అనేది విశిష్ట పాత్ర పోషిస్తుందని చెప్పుకోవాలి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్షే మీ లక్ష్మి.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0-18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం క మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం తన క్షేత్ర మహత్యానికి సంబంధించింది. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో చాలా ప్రసిద్ధి చెందింది కూడా. భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే తమ కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తూ ఉంటారు. ముఖ్యంగా నాగదోషం ఉన్నవాళ్ళు, సంతాన ప్రాప్తి కోరుకునే వాళ్ళు ఈ దేవాలయానికి వెళ్తూ ఉంటారు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి శివపార్వతుల కుమారుడిగా ధైర్యం మరియు జ్ఞానానికి ప్రతీకగా పూజలు అందుకుంటూ ఉంటాడు ఇక్కడ. అయితే ఈ క్షేత్రంలో నిర్వహించే ప్రత్యేక పూజలు భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తూ ఉంటాయి. అనేక మంది భక్తులు తమ మొక్కులు నెరవేరిన తర్వాత స్వామివారికి కృతజ్ఞతలుగా తెలుపుతూ ప్రత్యేక సేవలు కూడా నిర్వహిస్తారండి. అయితే ఈ క్షేత్రం భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక శక్తికి కేంద్రంగా నిలుస్తుంది. వేలాది మంది భక్తుల మధ్య ఆలయం అంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే కొన్ని ఉత్సవాల సమయాల్లో వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహిస్తూ ఉంటాయి. అండ్ ఆలయం కూడా ఎంతో చక్కగా ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ఎంతో అద్భుతంగా ఆలయ నిర్మాణం అనేది చక్కబడి ఉంటుంది. ఎప్పుడైనా వీలైతే ఒక్కసారి శ్రీ మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకొని వీక్షించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నిజంగా మనం ఎంత తిన్నా ఎంత సంపాదించినా సరే మన ఆరోగ్యమే మన మహాభాగ్యం. మనం ఎంత చక్కగా ఉంటే అంత చేసిందంతా కూడా అనుభవించగలుగుతూ ఉంటాము అని ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పిన మాట ఇప్పుడున్న కాలంలో ఇంకా నిజమైంది, చాలా విలువైంది. ఎందుకంటే ఈ వేగవంతమైన జీవన శైలి వల్ల మనం ఎంత ఒత్తిడినైనా ఎంత కాలుష్యాన్నైనా సరే ఇంకా అంతకు మించి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అనేవి మనిషి ఆరోగ్యాన్ని చాలా దెబ్బతీస్తున్నాయని చెప్పుకోవాలి. ఆల్రెడీ

దెబ్బతిన్నాం, బట్ అయినా సరే మన ఆలోచనలు కానీ మన అలవాట్లు కానీ ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అంటే దీనికి చక్కటైన చిట్కా ఏంటంటే యోగా ఒక ఉత్తమ మార్గంగా నిలుస్తుందండి. ముఖ్యంగా ఉదయం సమయంలో ఇప్పుడే యోగ చేయడం అనేది శరీరానికి మరియు మనస్సుకి చాలా మేలు చేస్తుంది. ఉదయం మన శరీరం అనేది సహజంగానే ప్రశాంతంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. ఇప్పుడున్న ఒత్తిళ్ళకి, ఇప్పుడున్న మన ఆలోచన విధానానికి ప్రశాంతంగా ఉండాలి అనేది పొద్దున్నే లేవగానే, మనం నిద్రలేవగానే అప్పటికే ఉన్న మన శరీరం అనేది చాలా ప్రశాంతమైన మోడ్లో ఉంటుంది. అయితే ఇదే సమయంలో యోగా చేయడం వల్ల దాని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. యోగా ద్వారా శరీరంలో రక్త ప్రసరణ అనేది మెరుగుపడి అన్ని అవయవాలు కూడా చాలా సక్రమంగా పనిచేస్తాయి, కండరాలు కూడా బలపడతాయి, అలాగే శరీరానికి వశ్యత కూడా పెరుగుతుంది. ఇలా అలసట అనేది కూడా తగ్గిపోతుంది అండ్ శ్వాస వ్యవస్థ కూడా మెరుగుపడి శరీరానికి తగిన ఆక్సిజన్ కూడా అందిస్తుంది. యోగా కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదండి, మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంకెందుకు లేవండి, స్టార్ట్ చేయడం ప్రారంభించేయండి. అండ్ డైలీ మనం ఇదే చేయాలి, యోగాని మనం చేస్తున్నాము అనేది, నాకు ఇది ఇలా చేయడం రాదు లేదా నలుగురిలో చేయడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే అస్సలు ఇబ్బంది పడకండి. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది పెద్దలు ఎప్పుడో చెప్పారు, కానీ ఇప్పుడు మనకి బాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ అది మనకి తెలుసు, బట్ అలవరుచుకుంటూ ఉండాలి అంతే ఉంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నిజంగా యోగా అనేది ఎవరు చేయాలి, ఎలాంటి వాళ్ళు చేయాలి, దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా అంటే చాలా ఉపయోగం ఉంటుంది. అండ్ ఎవరైనా చేయొచ్చు, బట్ వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి, వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకి ఎటువంటి యోగా అనేది వస్తుంది రాదు అనే దాన్ని బట్టి యోగా చేసుకోవచ్చు. అండ్ ఒత్తిడి తగ్గిపోతుంది, ఆందోళన తగ్గిపోతుంది, కోపం బాగా ఎక్కువైపోతుంది, ప్రతిదానికి నేను కోపడుతూనే ఉన్నాను.

కోపం తగ్గడం ఎలా అని అనుకుంటే, ప్రశాంతంగా యోగా చేశారు అని అంటే మనసు కూడా ప్రశాంతంగా మారిపోతుంది, ఈ భావాలన్నింటినీ కూడా కాస్త అదుపులో ఉంచుతుంది అనమాట. రోజుని సానుకూల ఆలోచనలతో ప్రారంభించడానికి ఉదయాన్నే మనం యోగా చేయడం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. వెంటనే లేవగానే మనం ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, వెంటనే పనులన్నీ అయిపోవాలి, అయిపోయాయా లేదా అన్న ఆలోచనలు ఇంకా ప్రెషర్ని తీసుకొస్తూ ఉంటాయి. కాబట్టి లేవగానే కాస్త యోగా ద్వారా మన రోజుని ప్రారంభించామంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు యోగా చేయడం వల్ల ఏకాగ్రత పెరిగి చదువులో మంచి ఫలితాలు సాధించగలుగుతూ ఉంటారు. ఉద్యోగులైతే తమ పనిని మరింత సమర్థవంతంగా నిర్వహించగలుగుతూ ఉంటారు. అలాగే యోగా జీవన విధానాన్ని క్రమబద్ధంగా మార్చుతూ ఉంటుందన్నమాట, క్రమశిక్షణను పెంపొందిస్తుతూ ఉంటుంది కూడా. ఇక యోగా చేయడం ద్వారా మనిషి తన శరీరం మరియు మనస్సుపై ఒక నియంత్రణ అనేది ఉంటుంది. మనసు ఏ విధంగా చెప్తుంది, మెదడు ఏ విధంగా చెప్తుంది, ఏ పనిని ఎప్పుడు ఏ సందర్భంలో ప్రారంభించాలి అనేది మనకి ఒక నియంత్రణ అనేది ఉంటుంది. ఈ విధంగా మార్నింగ్ కాస్త యోగా చేసామే అనుకోండి, ఆరోగ్యకరమైన జీవితానికి ఒక పునాది వేసుకున్న వాళ్ళం అవుతాం. ఏమంటారు, అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అండ్ బలవంతుడిగా మారడానికి యోగా ఒక మంచి శక్తి ముక్తి అనుకోవచ్చు. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

0: పాలనా ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్షి మీ లక్ష్మి. యోగా అనేది మన భారతదేశానికి మాత్రమే సంబంధించింది కాదండోయ్, ప్రపంచానికి అందించిన ఒక గొప్ప ఆధ్యాత్మిక మరియు ఆరోగ్యమైన సంపద అని చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా, యోగా అంటే ఒక శరీరం మనస్సు ఆత్మ మధ్య సమతుల్యత సాధించడం. నేటి ఆధునిక కాలంలో మనిషి జీవితం చాలా వేగంగా మారిపోయింది కదా. మన పనులైనా మన ఒత్తిళ్ళైనా మన పోటీ అయినా మన మానసిక ఒత్తిడైనా సరే, ఈ జీవన విధానంలో అనారోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకునే సమస్యలు చాలా పెరిగిపోయాయి కదా. అయితే ఈ సమస్యలకు సహజమైన పరిష్కారం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా యోగానే. దీని ద్వారా కేవలం మనం వ్యాయామం మాత్రమే కాదండి, అది సంపూర్ణ జీవన విధానాన్ని అలవాటు చేసేలా చేస్తుంది. అలాగే ఇది మనిషికి ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక అభివృద్ధిని కూడా అందిస్తుంది. అయితే యోగా చేయడం వల్ల శరీరం కూడా చాలా ఫిట్గా కూడా ఉంటుంది, అండ్ రోగ నిరోధక శక్తి కూడా పెరిగిపోతూ ఉంటుంది. కేవలం ఇప్పుడు జిమ్లకు వెళ్ళడమో లేదా డైట్ మెయింటైన్ చేయడమో, శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడం కోసమో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందులో కాస్త యోగాని యాడ్ చేసుకున్నాము అంటే ఇంకాస్త ప్రశాంతంగా ఉంటాం కదా. అండ్ గుండె కూడా ఆరోగ్యంగా మెరుగుపడుతుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. మనం ఏ పని చేసినా సరే, ఎంత ఆలోచించినా సరే, ఏ పని సక్రమంగా అవుతుందా కావట్లేదా ఎంతవరకు అయింది ఏంటి అని ఎంత ఆలోచించి ఎంత తలనొప్పులు తెచ్చుకున్నా సరే, మన ఆరోగ్యం రేపు చక్కగా ఉంది అంటేనే మనం సంపాదించింది. మనం తినే ఆహారమైనా సరే, చేసే పని అయినా సరే సక్రమంగా రేపు చేయగలుగుతాము అని అంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఏమంటారు, నేనెన్ని చెప్పినా సరే మీ ఆరోగ్యాన్ని మీరు మాత్రమే కాపాడుకోగలరు. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది సేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ మహానగరంలో కొత్తగా ఏర్పాటైన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1511 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం శంకుస్థాపనలు చేశారు. అనంతరం ప్రజాసేవలను డిజిటలైజ్ చేస్తూ రూపొందించిన క్యూర్ వన్ మొబైల్ అప్లికేషన్ను ప్రజలకు అంకితం చేశారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. పాఠశాలల్లో పిల్లలకు పాఠ్యాంశాల బోధనతో పాటు ప్రతిరోజు క్రీడలు నిర్వహించాలని, పిల్లలతో కథలు లేదా పత్రికలు మ్యాగజైన్లు లాంటి వాటిని అరగంట పాటు చదివించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి నెల 3వ శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తారు. తెలంగాణ రాజకీయ ప్రస్థానంలో అధికారం మారినా ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాజకీయపరమైన నిరాశ నిస్పృహల్లో ముఖ్యమంత్రి ఉన్నారని, అబద్దపు హామీలిచ్చి అసమర్థ పాలనతో అడుగడుగునా నమ్మక ద్రోహం చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. గోదావరి బనకచెర్ల గోదావరి నల్లమల సాగర్ ప్రయత్నాలు విఫలం కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు గోదావరి కావేరి నదీ జలాల అనుసంధానం ప్రాజెక్టును ముందుకు తెచ్చిందని, ఈ ప్రాజెక్టు వల్ల ఇటు కృష్ణానదిలో అటు గోదావరిలో తెలంగాణకు శాశ్వత అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు అన్నారు. కార్మికుల మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని, జలమండలి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ఫలితాలు నిరూపించాయని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజా భాగస్వామ్యం, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, సామూహిక సంకల్ప

సంకల్పం ద్వారా మాత్రమే వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేసుకోగలమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన ఒక సదస్సులో ప్రసంగిస్తూ ఆయన, సమ్మిళిత వృద్ధి, సామాజిక బాధ్యత, క్రియాశీల పౌర భాగస్వామ్యం అనేవి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణానికి మార్గదర్శకంగా ఉండాలని లోక్సభ స్పీకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగినియోనో మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో చర్చలు జరిపిన నేపథ్యంలో భారతదేశపు యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఇండోనేషియా ఒక కీలకమైన స్తంభమని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిన్న జరిగిన 8వ భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశానికి ఈ ఇద్దరు మంత్రులు సహాధ్యక్షత వహించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: ఏమైందన్నా?
1: ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను, ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.

0: తెవింది?
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. అయితే ఎండాకాలం అయిపోయింది, వానాకాలం కూడా వస్తుంది. బట్ మన శరీరాన్ని కాస్త చలువుగా ఉంచుకోవడానికి సబ్జ గింజలు శరీరానికి చాలా చలువ చేస్తాయన్న పేరుతో ఈ మధ్యకాలంలో చాలామంది విపరీతంగా వాడిస్తూ ఉన్నారు. కొబ్బరి నీళ్ళు మొదలుకొని లెమినేటెడ్ కానీ స్మూతీలు కానీ ఒక్కటేంటి అన్నింటిలో కూడా ఈ సబ్జ గింజల్ని కలిపేస్తున్నారనమాట. అయితే ఒకరిని చూసి ఇంకొకళ్ళు నిజంగానే శరీరానికి చలువ చేస్తుందేమో అని అతిగా తీసుకోవడం మొదలు పెట్టేస్తున్నారు. ప్రతి దాంట్లో దాన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు కూడా బాగానే చూసి ఉంటారు, ప్రతి ఒక్క జ్యూస్లో ఉంటుంది, ప్రతి ఒక్క ఫ్రూట్ జ్యూస్ కానీ ప్రతి ఒక్క దాంట్లో వాటిని ఇన్వాల్వ్ చేసి తీసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ వేసవిలో నీళ్ళ సీసాలు నింపుకొని రోజంతా తాగేస్తూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ సోషల్ మీడియాలో వచ్చే ఈ హెల్త్ టిప్స్ కావచ్చు, రీల్స్ కావచ్చు, ఇవి కూడా ఒక కారణమే. అయితే నిజానికి సబ్జ గింజలను పరిమితికి మించి తీసుకుంటే శరీరానికి మేలు కంటే కూడా కీడే ఎక్కువ జరుగుతుందట నిపుణులు అంటున్నమాట. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వీటిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. అతిగా తింటే కడుపుబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి, విరోచనాలు కూడా రావచ్చటండోయ్. సబ్జ గింజలను సరిగ్గా నానబెట్టకుండా తిన్నా సరే అవి గొంతులో కానీ పేగుల్లో కానీ నీటిని పీల్చుకొని ఉబ్బిపోతూ ఉంటాయట. వీటి వల్ల ఊపిరి ఆడకపోవడం, గొంతులో అడ్డుపడడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఎన్ని చెప్పినా సరే ఎంత

చలువ అనిపించినా సరే శరీరానికి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి తీసుకున్నావు అంటే ఏదైనా సరే పరిమితికి మించి అనారోగ్యానికి దారితీస్తుంది. ఏమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

సంగీతం ఎంఎం కీరవాణి, రచన అనంత శ్రీరామ్, ఆలపించిన వారు మధుమిత రేవన్ అండ్ శ్రావణ్ పార్కవి. రాజన్న చిత్రం నుంచి ఓ చక్కటి సాంగ్ విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. అందరూ టిఫిన్లు చేశారా, కాఫీలు తాగారా? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. టిఫిన్లు చేసే టైం ఆసన్నం అయిపోయింది కాబట్టి అల్పాహారం అనేది మన రోజువారీ జీవితంలో చాలా ముఖ్యమైన భోజనం. అందులో పొద్దున్నే తీసుకునే ఆహారం కాబట్టి రోజంతా మనకి ఒక అవసరమైన శక్తిని అందిస్తూ ఉంటుంది కదా. సో అలాంటి అల్పాహారాల్లో నాకు బాగా నచ్చిన మెచ్చిన ఏదైనా అల్పాహారం ఉంది అంటే అది పెసరట్టు. అయితే పెసరట్టును పెసరపప్పుతో తయారు చేస్తూ ఉంటారు కదా. ఇందులో ఉండే ప్రోటీన్లు, ఫైబరు, శరీరానికి అవసరమైన అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అండ్ జీర్ణం కావడానికి కూడా సులభంగా ఉండటమే కాకుండా ఎక్కువ సమయం ఆకలి వేయకుండా కూడా ఉంచుతుందండి. అందువల్ల విద్యార్థులైనా ఉద్యోగులైనా సరే, ఎలాంటి వయసు వాళ్ళు ఉన్నవాళ్ళైనా సరే, అల్పాహారంగా పెసరట్టును తీసుకున్నాము అంటే అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా పెసరట్టు చాలా ఆరోగ్యకరమైనది కూడా, అంతకు మించి చాలా రుచికరంగా కూడా ఉంటుంది. కాస్త ఇందులో అల్లం చట్నీయో లేదా కొబ్బరి చట్నీయో ఇలా కలుపుకొని తిన్నాము అంటే ఇంకెంత రుచిగా ఉంటుందో కదా. తక్కువ నూనెతో తయారు చేసుకోవచ్చు కాబట్టి ఇది ఇంకా ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. సో

ఆరోగ్యం మరియు రుచిని ఒకేసారి అందించే అల్పాహారంగా పెసరట్టును యాడ్ చేసుకున్నాము అంటే ఆహా ఏమి రుచి అని ఇలానే ఉంటుంది కదా. ఇక ఇది శరీరానికి శక్తిని అందించి రోజును కూడా ఉత్సాహంగా ప్రారంభించడానికి చక్కగా సహాయపడుతుంది. అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా సరే కాస్త పెసరట్టును రుచిని అలా అలా చేసుకున్నాము అంటే కాస్త చక్కగా ప్రశాంతంగా మన రోజుని ప్రారంభించుకోవచ్చు, రుచిగా పెసరట్టును కూడా తినేయచ్చు. ఏమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ప్రతిరోజుకి ఒక చక్కటి రోజు ఉన్నట్టు ఈరోజు ఇంపార్టెన్స్ ఏంటి అంటే ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా జూన్ 8 జరుపుకుంటూ ఉంటాం. అయితే మహాసముద్రాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం కోసం వాటి పరిరక్షణపై అవగాహన కల్పించడం కోసం ఈ డేని మనం ఉద్దేశిస్తూ ఉంటాం. అయితే భూమి ఉపరితలంలో సుమారుగా 70% భాగాన్ని మహాసముద్రాలు ఆక్రమించి ఉన్నాయి. ఆ సంగతి మనందరికీ తెలిసిందే. బట్ అయినా ఇవి జీవరాశుల మనుగడకు చాలా ముఖ్యమైనవి. మహాసముద్రాలు ప్రపంచ వాతావరణాన్ని సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి కూడా. మనం పీల్చే ఆక్సిజన్లో గణనీయమైన భాగం సముద్రాలలో. సముద్రాలలోని సూక్ష్మజీవుల ద్వారా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అలాగే చేపలు కానీ ఇతర సముద్ర జీవులు కోట్లాది మంది ప్రజలకు ఆహార వనరులుగా కూడా ఉంటాయి. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా కేవలం సముద్రాలపై ఆధారపడి ఉన్నవి కూడా చాలానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం సముద్రాలు ప్లాస్టిక్ కాలుష్యం వల్ల కావచ్చు, చమురు లీకేజీల వల్ల కావచ్చు, అధిక చేపల వేట వల్ల కావచ్చు, వాతావరణ మార్పుల కారణంగా కూడా చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాయి. ఈ సమస్యల వల్ల సముద్ర జీవుల మనుగడ అనేది చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా సముద్రాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. వ్యర్థాలను సరైన విధంగా నిర్వహించడం వల్ల పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది కూడా చాలా అవసరం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడు వాళ్ళకు అవగాహన కలిగింది అంటే రేపు ప్లాస్టిక్ అనేది మనకు ఏ విధంగా హాని చేస్తుంది ఏంటి అన్న క్లియర్ విజన్ అనేది వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇదే ఇంపార్టెన్స్ అనేది తెలియాలి. ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం అనేది మనకు సముద్రాల విలువను గుర్తు చేస్తూ ఉంటుంది. అండ్ భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన మహాసముద్రాలను అందించడం అనేది మన అందరి బాధ్యత కదా. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రారంభిస్తారు. ఆధునిక సాంకేతికత ఆధారిత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ దిశగా భారతదేశం పయనిస్తున్న క్రమంలో ఎల్పీఎంఎస్ ప్రారంభం ఒక మైలురాయిగా నిలుస్తుందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. హర్యానా శాసనసభ ఆధ్వర్యంలో జరుగుతున్న కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఉత్తర జోన్ 2 సదస్సు ఈరోజు చండీగఢ్లో ప్రారంభమవుతుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సదస్సును ప్రారంభిస్తారని హర్యానా అసెంబ్లీ స్పీకర్ హర్వీందర్ కళ్యాణ్ తెలియజేశారు. దేశ నిర్మాణంలో శాసనసభల పాత్ర, వికసిత్ భారత్ 2047, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్షా నగర సమాచార పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. ఈ పరీక్ష భారతదేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో పెన్ పేపర్ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష నగర సమాచార పత్రం అడ్మిట్ కార్డు కాదని, అభ్యర్థుల పరీక్షా కేంద్రం ఏ నగరంలో ఉంటుందో తెలియజేయడానికి మాత్రమే దీనిని జారీ చేస్తున్నామని ఎన్టీఏ స్పష్టం చేసింది. వినియోగదారుల వ్యవహారాల శాఖకు చెందిన ఈ జాగృతి ప్లాట్ఫామ్కు జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డులు 2026లో డిజిటల్ పరివర్తన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రభుత్వ ప్రక్రియల పునఃవ్యవస్థీకరణ అనే కేటగిరీ కింద సిల్వర్ అవార్డు లభించింది. పరిపాలనా సంస్కరణలు, సాంకేతికత ఆధారిత పౌర కేంద్రీకృత సేవల ద్వారా వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో మార్పు తీసుకురావడంలో ఈ జాగృతి పోషిస్తున్న పాత్రను ఈ గుర్తింపు పునరుద్ఘాటిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. బీసీ వసతి గృహాల్లో విద్యార్థుల అకాడమిక్ ప్రొఫైల్స్తో ప్రతి విద్యార్థికి ఆరోగ్య పరీక్షలు జరిపించి హెల్త్ రికార్డులు నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలకు సన్నద్దమయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ కేంద్రాల్లో శిక్షణ ప్రారంభించాలని సూచించారు. దేశంలో 2025-26 యాసంగి సీజన్లో వరి సాగుతో పాటు ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట వ్యాప్తంగా 59.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్టు ప్రణాళికా శాఖ నివేదికలో తెలిపింది. రాష్టంలో ధాన్యం కొనుగోళ్లు శనివారం నాటికి 72.30 లక్షల టన్నులకు చేరాయి. ప్రతి నెల గృహ వినియోగదారులకిచ్చే విద్యుత్ బిల్లులో ఉన్న అన్ని వివరాలను తెలియజేస్తూ టీజీ, ఎస్పీ, డీసీఎల్,

ఎక్స్లో పోస్ట్ చేసింది. బిల్లులో ముద్రించే ప్రతి అంశాన్ని అర్థమయ్యేలా తెలుగులో ఇంగ్లీష్లో వివరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

మనం ఎంత మాట్లాడుతున్నా, ఎన్ని సందేశాలు ఇస్తున్నా, ఎలాంటి కార్యక్రమాన్ని మనం నిర్వహించాలి అనుకున్నా శ్రోతలు అలాగే మన రేడియో రెండింటి యొక్క చరణం ఎప్పుడు ఏంటో తెలుసా? ఇవాళ దేశవ్యాప్తంగా ఆకాశవాణి 90వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే 1936 జూన్ 8న, అంటే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రసారాలు మన ప్రారంభించిన ఆకాశవాణి 90 సంవత్సరాలుగా ప్రజలకు సమాచారం ఇవ్వడం కానీ, విద్య గురించి చెప్పడం కానీ, వినోదాన్ని అందించడం కానీ ఎన్నో విశిష్టమైన సేవలు అందిస్తుంది కదా. అయితే ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతీయ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ని తీసుకుంటున్నా సరే, మేము వినిపిస్తున్నా సరే, ప్రతి ఒక్క కళని గౌరవించడం, ప్రతి ఒక్క కళని ప్రదర్శించడం, ప్రతి ఒక్క కళని కూడా ప్రోత్సహించడం అనేది కేవలం ఆకాశవాణితో మాత్రమే సాధ్యమవుతుంది. ఆకాశవాణి భారతదేశ చరిత్రలో ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ప్రజలకు చేరవేసింది. అండ్ స్వాతంత్ర సమరకాలం నుంచి కూడా నేటి ఆధునిక యుగం వరకు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు విశ్వసనీయ సమాచార వనరుగా నిలిచింది అంటే అది కేవలం ఆకాశవాణి మాత్రమే. అండ్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవితాల్లో జరిగే ఆకాశవాణి కూడా వాళ్ళ జీవన విధానంలో, వాళ్ళ కుటుంబంలో ఒక భాగంగా మారిపోయిన పరిస్థితి. అయితే ఈ 30వ వార్షికోత్సవం సందర్భంగా ఆకాశవాణి అందించిన సేవలను స్మరించుకోవడం అనేది ప్రతి ఒక్క భారతీయుడి యొక్క బాధ్యత అంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజా ప్రసార రంగం కావచ్చు, లేదా ప్రతి ఒక్కటి ప్రజలకు చేరవేయడం కావచ్చు, ఎక్కడ కూడా ఓడిపోకుండా ప్రతి చోట నెగ్గుతూ ప్రతి ఒక్క సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఆకాశవాణి చేసిన సేవలు అనేవి చిరస్మరణీయమే కదా. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

సంగీతం ఎంఎం కీరువాణి, రచన చంద్రబోస్, ఆలపించిన వారు ఎస్పి చరణ్ అండ్ శ్రీవర్ధిని. గంగోత్రి చిత్రం నుంచి రైలు బండి అంటూ చక్కని పాటను విన్నాం. ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మన భారతదేశంలో రేడియో ప్రసారాలకు కొత్త ఒక దిశను మార్చిందనుకోవాలి ఆకాశవాణి. 90 సంవత్సరాలుగా కోట్లాది మంది ప్రజలకు వార్తలు కానీ, సంగీతం కానీ, విద్యా కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను అందజేస్తూ విశేషమైన సేవలను అందిస్తోంది ఆకాశవాణి. కేవలం సేవలను అందించడం మాత్రమే కాదు, ప్రజల్లో జాతీయ సమైక్యతను పెంపొందించడంలో కూడా ఒక ముఖ్య పాత్ర పోషించిందనే చెప్పుకోవాలి. వివిధ భాషల్లో కార్యక్రమాలను ప్రసారం చేస్తూ దేశ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ వస్తుంది. అనేక కళాకారులు, రచయితలు మరియు సంగీత విద్వాంసులకు కూడా ఓ చక్కటి వేదికగా నిలిచింది ఆకాశవాణి. ఇక ఈరోజు జరుపుకుంటున్న ఈ వేడుకలు ఆకాశవాణి గొప్ప వారసత్వానికి ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందిస్తూ అలా అలా ముందుకు సాగుతూ ఉంటుంది ఆకాశవాణి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. కేవలం ఆకాశవాణి 90వ వార్షికోత్సవం మాత్రమే కాదు, ప్రతి క్షణం ప్రతి ఒక్కరూ కూడా మీకు సంగీతాన్ని అందించడం, సాహిత్యాన్ని అందించడం, వ్యవసాయంకి సంబంధించిందైనా, విద్యకు సంబంధించిందైనా ఉపయోగపడే ప్రతి ఒక్క కంటెంట్, ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీ వరకు చేర్చడానికి అనుక్షణం తోడ్పడుతూనే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఆకాశవాణిలో కేవలం వార్తలకు మాత్రమే పరిమితం కాదండి, ప్రతి ఒక్కటి సంగీతం, సాహిత్యం, వ్యవసాయం, విద్య, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేస్తూ ఇప్పటి వరకు మిమ్మల్ని అలరిస్తూ వస్తుంది. ఇలాగే ఇంకా ప్రతిరోజు ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు ఒక అవగాహన కల్పించడంలో కీలక పాత్ర అనేది పోషిస్తుంది. అండ్ 90 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆకాశవాణి భారతదేశ ప్రసార రంగ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా మారింది. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆకాశవాణి ప్రజలకు ఒక నమ్మకమైన సమాచారాన్ని అందించిందని చెప్పుకోవాలి ఏమంటారు. అండ్ జాతీయ ప్రాముఖ్యత కలిగిన వార్తలు కావచ్చు, విద్యా కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రసారాలు, ఇలా వినోద కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని నింపుకుంది, నింపుకుంటూనే ఉంటుంది. అలా మీరు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, ఇన్ఫర్మేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ అండ్ ప్రతి ఒక్కటి కూడా.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: కార్తీను పురస్కరించుకుని ఈ రోజు నుంచి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అన్ని రకాల పౌర సేవలకు సంబంధించిన బిల్లులను ప్రజలు ఒకే చోట చెల్లించేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం క్యూర్ వన్ అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జీహెచ్ఎంసీ మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలకు చెందినవారు ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు. హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ డైరెక్టర్గా డాక్టర్ రాహుల్ దేవరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాహుల్ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ రాహుల్ 3 సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగుతారు. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేను 7 ఏళ్ల పాటు కొనసాగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. హైదరాబాద్లోని టీజేఎస్ రాష్ట కార్యాలయంలో ఎస్ఐఆర్పై నిన్న వర్క్షాప్ నిర్వహించారు. ఆన్లైన్లో ఔషధాలను విక్రయిస్తున్న 41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు అందజేసినట్టు డీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్లైన్ ద్వారా వివిధ మందులను విక్రయిస్తున్న 161 దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు నిబంధనలు అతిక్రమిస్తున్న 41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు అందజేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత సంతతికి చెందిన టెక్నాలజీ నిపుణుడు శ్రీరామ్ కృష్ణన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వైట్ హౌస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధాన సలహాదారుగా పనిచేస్తున్న ఆయన ఈ నెలాఖరులో పదవి నుంచి తప్పుకోనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: ತೆಲಂಗಾಣ ಆವಿರ್ಭಾವಂ ತರವಾತ ರಾಷ್ಟ್ರ మొదటి సారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: బాబు నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళివచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
2: सुनते रहे आकाशवाणी हैदराबाद 101.9 FM.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదం ఈరోజు నుంచి పంపిణీ చేస్తారు. ఈరోజు రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి వరకు ఈ కార్యక్రమం విరామం లేకుండా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం అధికారులు నాంపల్లికి ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నారు. హైదరాబాద్లోని అంబేద్కర్ భవన్ను విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లోరి లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అలాగే కాచిగూడలోని బాబు జగ్జీవన్ రామ్ విద్యార్థి వసతి భవనాన్ని మోడల్ హాస్టల్ కాంప్లెక్స్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా సీట్లకు డిమాండు భారీగా పెరిగింది. తొలి విడత సీట్లను శనివారం అర్ధరాత్రి కేటాయించగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 92% సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రంలో ఇక నుంచి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాటం చేయిస్తుందని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం క్యాపిటల్గా తీర్చిదిద్దేందుకు రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలపై అధ్యయనం చేసి సిఫారసులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేను 7 ఏళ్ల పాటు కొనసాగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. ఆన్లైన్లో ఔషధాలు విక్రయిస్తున్న 41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు అందజేసినట్టు డీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్లైన్ ద్వారా వివిధ మందులను విక్రయిస్తున్న 161 దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు నిబంధనలు అతిక్రమిస్తున్న 41 దుకాణాలకు షోకాజ్ నోటీసులు అందజేశారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గినట్టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి రేటు 1.7% తగ్గిపోయిందని, జాతీయ సగటు 1.9% కంటే తెలంగాణలో తక్కువ నమోదైనట్టు ఈ సర్వే వివరాలు వెల్లడించాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి 6 టీనేజర్లలో ఒకరు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు ఇండియన్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ సర్వే వెల్లడించింది. ఎయిమ్స్ ఆధ్వర్యంలో హర్యానాలోని 28 గ్రామాలకు చెందిన 583 మంది టీనేజర్లపై జరిగిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: आकाशवाणी 101.9। तो दोस्तों, आज जून 8 है और पूरी दुनिया मना रही है वर्ल्ड्स ओशंस डे, यानी विश्व महासागर दिवस। दोस्तों, जब हम धरती के बारे में सोचते हैं तो अक्सर पहाड़, जंगल और शहर याद आते हैं, लेकिन क्या आप जानते हैं कि हमारी धरती लगभग 71% पानी से ढका हुआ है और इसमें से अधिकतर हिस्सा समुद्रों का है। समुद्र सिर्फ पानी का विशाल भंडार नहीं, बल्कि ये हमारी जीवन का आधार है। हम जो हवा सांस लेने के लिए इस्तेमाल करते हैं, उसका लगभग आधा हिस्सा समुद्री जीवों को और पौधों से मिलता है। और आज के इस एक घंटे के सफर में हम जानेंगे समुद्रों की कहानी, उनका महत्व, उनका सामना, खादी छोटियाँ मतलब छोटी छोटी पेड़ वृक्षों के बारे में हम जानेंगे। तो चलिए आगे बढ़ते हैं एक खूबसूरत गाने की ओर।
1: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవ, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: పటం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: డిసైడెడ్ టు జాయిన్ ద ఇంజనీర్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: బాబు నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
2: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
1: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐ.

0: రెయిన్బో 101.9.
1: బాబు, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
2: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
1: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్ ఐ.

ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ಮನೋಜನರಂಜನೆ.
1: పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: నేను నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్, కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కి మురుకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం

0: మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: वेलकम बैक. हेलो रेनबो में आप सभी का स्वागत है. हमारे कॉलर हमसे जुड़ने के लिए तैयार है. हेलो
2: हेलो हेलो अभिज्ञा.
1: हेलो नमस्कार.
2: हेलो अभिज्ञा दीर्घायुष मन भवा.
1: जी आज का टॉपिक आपने सुना है.
2: टॉपिक सुना है मैं.
1: हाँ
2: हाल देश का कैसा एंजॉय करे कर को बोले.
1: हाँ
2: तेलुगु में बोलता हूँ मैं.
1: हाँ चप्पी पर ले दो.
2: నేను అప్పుడు సమ్మర్ హాలిడేస్లో మేము చిన్నప్పుడు ఫోర్త్ సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు మేము బయటకు అక్కడ పెన్నా రివర్ ఉంది మాకు. అక్కడ ఆ పెన్నా రివర్ దగ్గర స్నానాలు ఈనాలు చేశారు పోయినాం. అట్లా ఒక ఆమె మా ఇంట్లో పూల డబ్బా కూడా పూలు నదిలోకి వెళ్ళమని ఇచ్చినారు. అక్కడ పోయాను. అక్కడ పోయి అందరం పోయి ఆ బస్సు మీద ఇసుక ఇసుక తిడుతా వచ్చినాం పిల్లలు అంతా. అప్పుడు వాళ్ళు నిలబెట్టి మమ్మల్ని బట్టరీడు ఊడవీకి అక్కడెక్కడ తిప్పినారమ్మా. అది గుర్తుకొస్తుంది. తర్వాత అమ్మా సమ్మర్ వెకేషన్ లో అన్ని తీర్థయాత్రలు చేశామ్మా నేను. మహానంది రేపాక్షి, తర్వాత ఇక్కడ మైసూర్ స్టేట్ లో గానీ ఇక్కడ గానీ మన ఆంధ్ర ఈ అది లేపాక్షి ఒకటి, ఇక్కడ మహానంది, శ్రీశైలము, గండికోట, ఇవన్నీ మొత్తం అన్ని తిరిగేసుకుని పిల్లలతో కలిసిపోయి అట్లా ఎంజాయ్ చేసేవాళ్ళమ్మా.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.
2: ఇప్పుడు ఎక్కడ పోవడం లేదమ్మా.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. తో చలియే సుంతే హమారా అగ్లా గానా.

0: वहां पे हर दिन शाम में वसंत पूजा होती थी,
1: जी
0: आप
1: जी
0: सुना है
1: बहुत
0: हमने?
1: अच्छी बात है जी। हाँ
0: तो वसंत पूजा होने के पश्चात प्रसाद दिया जाता था, वो प्रसाद हमको बहुत पसंद था, तो इसलिए नियमित रूप से शाम में 7 बजे हम वहाँ चक्रमगुड़ी में चले जाते थे। उसके पश्चात बड़ा राम मंदिर करके एक मंदिर है वहां पर, तो वहां पर भी हमारा जाना होता था। तो
1: जी
0: इस प्रकार से कई जगहों पर, कई मंदिरों में हमारा घूमना होता था, और समय इतना आसानी से बीतता था कि जिसकी कल्पना नहीं कर सकते थे। हमारी नानी, हमारे नाना जी भी हमको उस समय भगवत गीता पढ़ाते थे। भगवत गीता के कई अध्याय हमने उस समय याद कर लिए थे। तो उनका जो प्रेम हमको मिला, वो आज इतने वर्षों के बाद भी हम उस प्रेम को भुला नहीं पाए हैं।
1: जी जी बहुत धन्यवाद, आपका एक्सपीरियंस शेयर करने के लिए बहुत धन्यवाद
0: आभारी हूं मैं आपका।
1: जी, धन्यवाद।
2: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: 101.9. Welcome back, listeners. You are listening to Akashvani 101.9 FM Rainbow. आज आकाशवाणी का 90 वर्ष पूरा हुआ है। भारतीय प्रसारण के इतिहास का एक ऐसा मजबूत स्तंभ है जिसने देश की आजादी से लेकर आधुनिक डिजिटल युग तक हर भारतीय के दिल में अपनी जगह बनाई है। लगभग 90 वर्षों से भी अधिक यह सफर भारतीय समाज, संस्कृति और राजनीति के उतार चढ़ाव का गवाह है। तो आज मेरा शो यहाँ खत्म अभी भी नहीं हुआ है, क्योंकि आगे है। अगला हमारा आरजे तैयार है हमसे बात करने के लिए, आरजे वेणुजी। वेणुजी नमस्ते।
1: श्रीरस्तु, शुभमस्तु, అభిజ్ఞమస్తు. చాలా అభిజ్ఞం ఉండాలని నేను చక్కని మాటలతో పలకరిస్తున్నాం. భాష లేదైనా మనసు ఒకటే ఉంటుంది కదా అభిజ్ఞ.
0: కరెక్ట్, అవును.
1: మరి మీరు పండుగలా చేస్తారు, పండుగలన్నీ ఎలా చేస్తారు?
0: చాలా సంబరంగా చేస్తారు. మా
1: ఇంట్లో సంబరంగా చేసినప్పుడు ఇంట్లో కిచెన్లో మీరే ఉంటారా? బళ్ళు, బొద్దింకలు ఇలాంటివి ఉంటాయా? నీట్గా మెయింటైన్ చేస్తారు?
0: చాలా నీట్గా, హైజీనిక్గా మెయింటైన్ చేస్తాం.
1: మన పండుగలే కాకుండా మన సోదరి సోదరుల పండుగల్లో స్పెషల్ ఒకటి ఉంది. అదేంటి చెప్పిన మలిదా, ఏ ఫెస్టివల్ చేస్తారో చెప్తాను.
0: ఓకే.
1: తర్వాత మనము సినిమా పాటలు అంటే ఇష్టం కదా?
0: అవును.
1: కానీ ఆ గల్లు గల్లు గజ్జ కట్టన, నీ గుండెలు నాట కట్టన ఇలాంటి జానపద పాటలు, జనం నుంచి జాలువారిందట అలాంటి జానపదలు తెలంగాణ బోల్డ్ అని ఉన్నాయి. అరే సిల్క్ క్లాత్ వేసుకున్నావు, నేను చూసావా? కాటన్ది వేసుకున్నాను. చేనేత కార్మికులుగా తయారు చేసిన కార్మికులు ఏం చేస్తారో అలాంటి స్పెషల్స్ ఉన్నాయి. అలాగే నీకు తెలుసా, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఊ అనం ఏదో ఒకటి అనొచ్చు కదా. సో కోటలు, గడిలు తెలుసా, బురుజులు అంటారు కోటలు, దానిపైన కిల్లా అంటారు, దానిపైనుంచి అట్లాంటివి మన ఊర్లో చాలా ఉన్నాయి. మన పట్టణంలో, మన తెలంగాణలో బోల్డన్ ఉన్నాయి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది అంటూ ఉంటారు ప్రతి ఇంట్లో ఉండి ఇప్పుడు కనిపించలేదు కొన్ని వస్తువులు, అవి ఏమని చెప్పగలవా? అవి
0: ప్రతి ఇంట్లో ఉంటే కనిపించని వస్తువు.
1: ఒకప్పుడు అవి కనిపించేవి, ఇప్పుడు కనిపించడంలా. అప్పుడేమో చిన్న క్లూ ఇస్తాను. అప్పట్లో రోలు రోకల బండ ఉందనుకోండి, ఇప్పుడు మిక్సీ వచ్చేసింది.
0: కరెక్ట్.
1: అట్లాంటి వస్తువుల గురించి నీకు తెలుసా? తిరగలి అంటే తెలుసా? తిరగలి
0: లేదు, తెలీదు.
1: అయ్యో నీకే తెలియకపోతే జనాలకు చాలా మంది తెలుసు. అంటే ఇప్పుడు మనం పప్పులు వండుకోవాలంటే ఏం చేస్తాం? గ్రైండర్లో, ప్యాకెట్స్ లో. నిజంగా గేదె పాలు ఎక్కడ దొరుకుతాయంటే ప్యాకెట్లు దొరుకుతాయని అందరికి చెప్పినట్టు చెప్పావు విఘ్న. సో ఇలాంటి విషయాలు మన లిజనర్స్ అందరికి బాగా తెలుసు. అయితే ఇలాంటి విషయాల గురించి నేను బోల్డన్ చెప్పడానికి మై షో నీదో నమస్తే హలో ఆదాబ్ అయితే మాది జస్ని హైదరాబాద్. సో స్పెషల్గా

0: నేను మీ వేణువు రెడీగా ఉంటాను. సరే, మంచి కాఫీ లాంటి పాట ఈ అబ్బాయి కోసం ప్లే చేస్తావా?
1: Yes, of course. So, Sundaringe Agashwani 101.9 FM Rainbow.

కార్యాచరణ ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక

0: तो वेलकम बैक लिसनर्स। तो आज हमने ढेर सारी बातें की, गाने सुने हैं और बहुत सारी थॉटफुल लेसन भी सीखे हैं। तो आज के लिए मैं आपसे इजाज़त लेती हूँ। अगले आजे वेणु जी आपकी, आपको ढेर सारी एंटरटेनमेंट देने वाली है डबल का मीठा जश्न हैदराबाद के साथ।
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నమస్తే, హలో, ఆదాబ్ అంటూ అభిజ్ఞ అలా పలకరిస్తున్న సమయంలో నేను కొంచెం పలకరించేశాను కదా, నేనే.

మీ వేణువు. అయితే ఎవరికోసం అనుకుంటే మన లైఫ్ అక్కడితోనే ఆగిపోతుంది. నా కోసం అన్ను పలకరిస్తే ఇంకా బాగుంటుంది. ముందు మనం బాగుండాలట, అందరూ బాగుండాలట చాలామంది అంటూ ఉంటారు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని. కానీ శ్రేయా ఘోషల్ నేనున్నాను సినిమాలో నీకోసం నీకోసం నీకోసం అంటూ పలకరిస్తున్న ఈ సమయంలో మీరు జస్ట్ ఇన్ హైదరాబాద్, దీంట్లో బోల్డని వంటకాలు, ఉత్సవాలు, సెలబ్రేషన్స్, మాటలు, చేనేత కార్మిక గురించి బోల్డంత బిందాస్గా కలగురుగంపులా నేను తీసుకొచ్చేసాను మీకు ప్రజెంట్ చేయడానికి. ఈ సమయంలో మీరు పప్పు, ఆవకాయ, నెయ్యి, పచ్చడి ఇవన్నీ కాంబినేషన్లో ఉంటే నేను పాట మాటతో నేను రెడీగా ఉన్నాను. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. భాషలు వేరు, మనసు ఒకటే హైదరాబాద్ కథ. హైదరాబాద్లో ఒకే వీధిలో తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ మాట్లాడే కుటుంబాలుండేవి. ఒకరోజు ఆ వీధులను ఓ వృద్ధుడు అనారోగ్యానికి గురిపోయాడు. ఆయన ఏ భాష మాట్లాడినా సహాయం కోసం వచ్చిన చేతులకు మాత్రం భాష అడ్డు కాలేదు. ఎవరో మందులు తెచ్చారు, ఇంకెవరో భోజనం వడ్డించారు, పలకరింపులు వేర్వేరు భాషల్లో ఉన్నా ఆప్యాయత మాత్రం ఒకటిగానే కనిపించింది. ఆ సంఘటనతో ఆ వీధి ప్రజలు మరింత దగ్గరయ్యారు. అప్పుడు అందరికీ అర్థమైంది, మాటలు భాషలు చెబుతాయి కానీ మనసులు మనుషుల్ని కలుపుతాయి. అందుకే హైదరాబాద్ చెబుతుంది భాషలు వేరు, మనసు ఒకటే అని. మతాల మ్యూజియం అంటూ ఉంటారు కదా, ఎంతోమంది భాగ్యానికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, చూసే వాళ్ళకి అద్భుతంగా అనిపిస్తుంది. కానీ చూసేకి ఈ పిల్ల ఏమంటుందో పుష్ప 2లో శ్రేయా ఘోషల్ పాడిన పాట మీకోసం వచ్చేస్తుంది ఈ సమయంలో. జస్ట్ని హైదరాబాద్ వింటున్నారు ఈ సమయంలో.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల్మయం. పండగ వస్తే పరిమళించే వంటిల్లు కదా, వంటిల్లు చూస్తే చాలామందికి ముచ్చటేస్తుంది. ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలంటారు, కానీ కొంతమంది ఇల్లు చూస్తే ముచ్చటగా ఉంటుంది, వంటిల దగ్గరికి వస్తే అబ్బా ఇలా తయారు చేశారేంటి అనుకుంటాం. పండగ ఉదయం మొదలయ్యేసరికి ఆ ఇంటి వంటిల్లు సందడిగా మారింది. అమ్మ చేతుల్లో బూరెలు అరిసెలు రూపం దాల్చుతుంటే ఇల్లంతా మధుర సువాసన వ్యాపించాయనుకోండి. నానమ్మ తన చిన్నాటి పండగ జ్ఞాపకాలు చెబుతూ అందరిని అల్లరించేస్తుంది. పిల్లలు కొత్త బట్టలు వేసుకుని వంటింటి చుట్టూ తిరుగుతూ తీపి కోసం ఎదురు చూస్తారు. పక్కింటి వారికి కూడా వంటకాల రుచి ఆనందం పంచుకుంటారు. వంటల రుచి కంటే వాటిలో కలిసిన ప్రేమే అందరినీ దగ్గరికి చేస్తుంది. ఆ రోజు భోజన పల్లెల్లో కేవలం వంటకాలు కాదు, బంధాలు కూడా వడ్డించబడ్డాయి. అందుకే పండగ వస్తే పరిమళించేది వంటిల్లు మాత్రమే కాదు, మనసులు కూడా అట. మీ వంటిల్లు అలానే ఉందా చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నోరార పిలిచిన పలకని వాడన అంటూ ఈ పాట మిమ్మల్ని పలవరించిపోతుంది. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నేనే మీ వేణువు, మీరు వింటుంది జస్నీ హైదరాబాద్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. సో మనం ఇప్పుడు మంచి వంటకాన్ని మీకు పరిచయం చేయన మంచి ఫెస్టివల్స్, మనకి బోనాలు, తర్వాత సంక్రాంతి, దసరా ఇలా అలా ఉంటాయో. కొంతమంది సోదరి సోదరులకి పండుగలు డిఫరెంట్గా ఉంటుంటాయి కదా, వాళ్ళకి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మలిదా మీరు వినే ఉంటుంటారు, మిలాద్ ఉన్ నబీ అంటే ఈ ఫెస్టివల్ని కొంతమంది కుటుంబ సభ్యులు చేసుకుంటుంటారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ప్రవక్త హజరత్ మహమ్మద్ ప్రవక్త గారి జీవిత విశేషాలు, బోధనలు కుటుంబ సభ్యులు కలిసి స్మరించుకుంటారు. ఈ సందర్భంలో ప్రత్యేకంగా తయారు చేసి మలిదా ఇంటి పెద్దల నుంచి చిన్నవారికి సాంప్రదాయాన్ని గుర్తు చేస్తుంది. గోధుమ రొట్టెలు, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ చేసే ఈ వంటకం భక్తి ప్రేమలకు ప్రతీకగా భావిస్తారు. బంధువులు పొరుగువారిని ఆహ్వానించి మలిదా పంచుకోవడం ఆనందాన్ని మరింత పెంచుతుంది. పిల్లలకి మంచి విలువలు, పరస్పర గౌరవం గురించి పెద్దలు ఈ సందర్భంగా చెబుతారు. వంటల సువాసనలు, ప్రార్థనల ప్రశాంతత, కుటుంబ

సభ్యుల కలయికతో ఇల్లు పండగ వాతావరణం మునిగిపోతుంది. అందుకే మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో మలిదా కేవలం ఒక వంటకం కాదు, కుటుంబాలను కలిపే మధుర సాంప్రదాయం. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. మీ ఫెస్టివల్స్లో, మీ ఇంటి వాతావరణంలో, పండగల్లో ఏ ఫెస్టివల్లో ఏ స్వీట్ ఐటెం, ఏ హాట్ ఐటెం చేసుకుంటారో ఒకసారి థింక్ వేసుకుంటూ ఈ పాటని అలా వింటూ ఈ మలుదని ఆస్వాదించండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, బాగుంటుంది.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. తెలంగాణ జానపద కళల వైభవం ఎలా ఉంటుందంటే, సంస్కృతికి జానపద కళలు ఓ అద్భుతమైన గుర్తింపు. గ్రామీణ జీవితాన్ని, సంప్రదాయాల్ని, ప్రజల భావోద్వేగాల్ని ఈ కళారూపాలు ప్రతిబింబించాయి. ఒగ్గు కథ, బుర్రకథ, చిందు, యక్షజ్ఞానం, గుస్సాడి నృత్యం వంటి కళలు తెలంగాణ ప్రత్యేకతను చాటుకుతాయి. ఈ కళారూపాల్లో పాట, నృత్యం, కథనం కలిసి ప్రేక్షకులు అలరిస్తాయి. పండగలు, జాతరలు, ఉత్సవాల్లో జానపద కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తరతరాలుగా వస్తున్న ఈ కళలు మన చరిత్రను, జీవన విధానాన్ని భద్రపరుస్తాయి. ఆధునిక కాలంలోనూ యువత ఈ కళల పట్ల ఆసక్తి చూపడం ఆనందకరం. తెలంగాణ జానపద కళలు కేవలం వినోదం కాదు, మన సంస్కృతి, సంప్రదాయాల సజీవ వారసత్వం అన్నమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: FM రెయిన్బో 101.9.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మీరు వింటుంది ఈ సమయంలో జస్నీ హైదరాబాద్. సో చేనేత కళాకారుల జీవితం ఎలా ఉంటుందో మేము తెలుసుకుందామా? మనం ధరించే ప్రతి చీర వెనుక, ప్రతి వస్త్రం వెనుక ఒక చేనేత కళాకారుడు కష్టం దాగి ఉంటుంది. నూలు పోగుల్ని అందమైన అల్లికలు

గా మార్చే వారి చేతులు నిజమైన కళాకారుల చేతులు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మగ్గం దగ్గరే గడిచే వారి జీవితం శ్రమతో నిండి ఉంటుంది. ఒక్కో చీరను తయారు చేయడానికి రోజులు, ఎన్నిసార్లు వారాలు కూడా పడుతుంది. సాంప్రదాయ డిజైన్లు, రంగులు, నైపుణ్యాలతో వారు తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అయితే పెరుగుతున్న యాంత్రిక ఉత్పత్తుల మధ్య చేనేత రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. అయినప్పటికీ తమ కళపై ప్రేమతో వారసత్వాన్ని కాపాడుకునే తపనతో వారు ముందుకు సాగుతున్నారు. చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేయటం అంటే కేవలం ఒక బట్టను కొనడం కాదు, ఒక కళాకారుడి శ్రమను, ఒక సాంప్రదాయాన్ని గౌరవించడం. అలాంటిది తెలంగాణలో చాలా ఉన్నాయి. నారాయణపేటని, గద్వాలని, పోచంపల్లని, ఇలా ఇక్కడ శారీస్ చాలా ఉన్నాయి. వాటి వెనక కష్టం ఒక్కసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. మనం షాపింగ్ మాల్కి వెళ్ళి ఈజీ వెళ్ళి కొనుక్కుంటాం, కానీ ఒక్కసారి విజిట్ చేయండి, ఆ నైపుణ్యం, ఆ చేనేత, వారు పడే శ్రమ, ఆ కష్టం, నిజంగా మనం ఎంత కష్టపడుతున్నామో, వాళ్ళెంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. వింటూ ఉండండి రెయిన్బో FM 101.9, రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. తెలంగాణలో కోటలు, గడిలు, కథలు, సో ఇవన్నీ కోటలు బురుజులు చాలా ఉండుంటాయి. కాకతీయుల కాలం నుంచి ఈ కాలం వరకు, రజాల కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు, ఇక్కడ వరకు సాగిపోతూ ఆనవాళ్ళు పురాతనమైనవి, కూలిపోతున్నవి కట్టడాలు, శిథిలావస్థలో ఉన్నవి, కొంచెం బాగు చేసినవి, కాపాడుకున్న చరిత్ర గురించి ఉన్నవి చాలా ఉంటాయి. అలా అయితే తెలంగాణ నేలపై నిలిచిన కోటలు, గడిలు కేవలం రాతి కట్టడాలు కాదు, అవి చరిత్రకు సజీవ సాక్ష్యాలు. గోల్కొండ ఫోర్ట్ గోడలు కుతుబ్ షాహీల వైభవాన్ని, వజ్రాల వ్యాపార గాథని నేటికి చెబుతుంటాయి. వరంగల్ ఫోర్ట్ కాకతీయుల శౌర్యం, శిల్పకళా నైపుణ్యానికి ప్రతిగా నిలిచింది. ఒక్కో కోట వెనుక యుద్ధాల జ్ఞాపకాలు, రాజుల విజయాలు, ప్రజల జీవిత కథలు దాగుంటాయి. గడిల ప్రాంగణాల్లో ఒకప్పుడు రాజా సభలు, సైనిక వ్యూహాలు, సాంస్కృతిక వేడుకలు జరిగేవి. కాలగమనలో రాజ్యాలు మారినా ఈ కట్టడాలు తమ గౌరవాన్ని కోల్పోలేదు. నీటికి ఈ కోటలు తెలంగాణ చరిత్రను కొత్త తరాలకు పరిచయం చేస్తున్నాయి. అందుకే తెలంగాణలోని కోటలు, గడిలు కేవలం పర్యాటక ప్రదేశాలు కాదు, మన గత వైభవాన్ని గుర్తు చేసే చరిత్ర పుట్టలు కూడా. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఉండి ఇప్పుడు కనిపించని వస్తువులంటూ ఏంటి? ఒకప్పుడు ప్రతి ఇంట్లో కనిపించిన ఎన్నో వస్తువులు కాలం మారడంతో జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ధాన్యాన్ని విసిరే తిరగలి, పిండి చేసే రుబ్బురోళ్ళు, మసాలా దంచే రోకలి, వంటింటి అవిభాజ్య భాగాలన్నీ కూడా రేడియో చుట్టూ కుటుంబం అంతా చేరి వార్తలు, పాటలు వినే రోజులు ఇప్పుడు అరుదుగా మారాయి. కిరోసిన్ దీపాలు, లాంతర్లు, విద్యుత్ వెలుగుల మధ్య కనుమరుగయ్యాయి. ఉత్తరాలు రాసుకునే పోస్ట్ కార్డులు, ఇన్లా లెటర్లు, మొబైల్ సందేశాల యుగంలో జ్ఞాపకాలయ్యాయి. చెక్క పెట్టెలు, ఇనుప ట్రంక్లు, గోడ గడియాలు, టిక్టిక్ శబ్దం కూడా ఇప్పుడు చాలా ఇళ్లలో వినిపించడం లేదు. ఈ వస్తువులు కేవలం పనిముట్లు కాదు, ఒక తరం జీవన శైలిని, అనుభూతులను మోసుకొచ్చిన గుర్తులు. అందుకే వారిని గుర్తు చేసుకున్నప్పుడల్లా మన బాల్యం, మన ఇంటి మధుర జ్ఞాపకాలు కళ్ళ ముందు మొదలుతాయి. అవును కదా? వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9. వేణుతో వింటున్నారు జస్ని హైదరాబాద్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నవభారత నిర్మాణంలో బొగ్గు రంగం ముఖ్యపాత్ర పోషిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. 12 ఏళ్లలో ఒక్క అక్రమం జరగకుండా చర్యలు చేపట్టామని, ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తి చేసే 2వ అతిపెద్ద దేశంగా భారత్ నిలిచిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశ చరిత్రలో తొలిసారి 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో రికార్డు నమోదైనట్లు మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 27,000 ప్రభుత్వ స్కూళ్లను 4,000కు పైగా కుదిస్తామంటున్నారని, పేదలకు చదువులు దూరం చేసేందుకే ప్రభుత్వ స్కూళ్లు మూసివేస్తామంటున్నారని సీఎంపై విమర్శలు గుప్పిస్తూ కవిత ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. హైదరాబాద్ గండిపేట భూ కబ్జా ఫేక్ జీవో కేసులో ఏ 7 నిందితుడిగా చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు ఎల్బీనగర్ కోర్టులో పిటిషన్ వేశారు. హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో పీజీ వైద్యుల ఆందోళన చేపట్టారు. నిన్న రాత్రి పీజీ వైద్యుడిపై రోగి సహాయకుల దాడికి నిరసనగా పీజీ వైద్యులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. రాత్రి 9 గంటలకు బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. చేప ప్రసాదం పంపిణీ కోసం అధికారులు ప్రత్యేక కౌంటర్లు, భారీ క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో టెహ్రాన్లోని భారత ఎంబసీ అక్కడ ఉన్న భారతీయులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇరాన్లో ఉన్న భారతీయ పౌరులు తక్షణమే ఆ దేశాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని భారత రాయబార కార్యాలయం అత్యవసరంగా సూచించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమర్నాథ్ ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అతన్ని వెంటనే బాధ్యతల నుంచి తొలగించాలని, ఏజీఎం సెక్రటరీ స్పెషల్ ఏజీఎం నిర్వహించి కొత్త అధ్యక్షుణ్ణి వెంటనే ఎన్నుకోవాలని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. భారత్లో జరుగుతున్న ఏకైక టెస్టులో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 152 పరుగులకడే ఆలౌట్ అయింది. రహ్మత్ షా అర్ధశతకంతో రాణించగా భారత ఆరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ 33 పరుగులకు 6 వికెట్లు తీసి అత్యద్భుతంగా బౌలింగ్ చేశారు. భారత్ తొలి ఇన్నింగ్స్ను 8 వికెట్లు కోల్పోయి 564 పరుగుల వద్ద డిక్లేర్ చేయడంతో ఆఫ్ఘన్పై 412 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. అందరికీ నచ్చాలని ప్రయత్నం చేయటం సరైనదేనా? డబుల్ కా మీటర్లో వేణుతో వింటున్నారు ఈ సమయంలో. మనుషులుగా మనం నచ్చడం, గుర్తింపు పొందడం సహజమైన కోరికే. కానీ అందరికీ నచ్చాలని ప్రయత్నించడం కొన్నిసార్లు మన అసలు వ్యక్తిత్వాన్ని దూరం చేస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషి ఆలోచనలు, అభిరుచులు, అంచనాలు వేర్వేరుగా ఉంటాయి. ఒకరికి నచ్చినది మరొకరికి నచ్చకపోవచ్చు, అది సహజం. అందరినీ సంతోషపెట్టే ప్రయత్నంలో మన సంతోషాన్ని, మన విలువల్ని కోల్పోవడం మంచిది కాదు. గౌరవంగా, నిజాయితీగా ఉండటం మన చేతిలో ఉంటుంది. అందరికీ నచ్చడం మాత్రం మన నియంత్రణలో ఉండదు. మనల్ని మనం గౌరవించుకుంటూ ఇతరుల్ని గౌరవించడం ముఖ్యమైన విషయం. కాబట్టి లక్ష్యం అందరికీ నచ్చడం కాకుండా మనసుకు నచ్చేలా, విలువలకు తగ్గట్టు జీవించడం అయితే జీవితం మరింత ప్రశాంతంగా ఉంటుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. జ్ఞాపకాలు మనల్ని వెంట పడతాయా, వెంట ఉండి నడిపిస్తాయా? జ్ఞాపకాలు మన జీవిత పుస్తకంలో ఎప్పటికీ చెరిగిపోని పేజీలు. కొన్ని జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతున్నట్లు అనిపిస్తాయి, ముఖ్యంగా బాధను మిగిల్చినవి. మరికొన్ని జ్ఞాపకాలు కష్టకాలంలో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తాయి. మన చిరునవ్వుల వెనక, మన కన్నీళ్ల వెనక కూడా ఎన్నో జ్ఞాపకాలుంటాయి. గతాన్ని మార్చలేం, కానీ ఆ జ్ఞాపకాల నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు. వాటిని భారంగా మోస్తే వెంట పడుతున్నట్లు అనిపిస్తుంది, అనుభవంగా స్వీకరిస్తే మార్గదర్శకంగా మారుతాయి. అందుకే జ్ఞాపకాలు శత్రువులు కాదు, మన ప్రయాణానికి తోడుగా వచ్చే సహచరులు. చివరికి జ్ఞాపకాలు మనల్ని వెంటపడవు, వాటిని ఎలా చూసుకుంటామో దాన్ని బట్టి అవే మనల్ని ముందుకు నడిపిస్తాయి. మీ జీవితంలో మీకు బలం ఇచ్చిన ఒక జ్ఞాపకం ఏదో ఒకసారి రివైండ్ చేసుకోండి. అలా రివైండ్ చేసుకొని గుర్తు చేసుకుంటే మనకు మన జ్ఞాపకాలు నడిపిస్తున్నాయా, బాధగా అనిపిస్తుందా, అక్కడితోనే ఆగిపోయామా, లేదా వెంటపడుతున్నాయా, ఓదార్పునిస్తుందా, స్ఫూర్తిగా ఉన్నాయా ఆలోచించండి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: ಶ್ರೀ ಚೈತನ್ಯ ವಿದ್ಯಾಸಂಸ್ಥೆ.
1: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మనం ఎందుకు క్యూ పాటించాం? ఏదైనా విషయంలో అయినా, లేదంటే ఏదైనా లెటర్ తీసుకోవాల్సిన విషయంలో, ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడైనా సరే, క్యూ అనేది కేవలం వరుసలో నిలబడడం కాదు, ఇతరుల సమయాన్ని గౌరవించడం కూడా. అయినా చాలా సందర్భాల్లో మనం క్యూ పాటించకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాం. కొన్నిసార్లు నేను ఒక్క నిమిషంలో అయిపోతాను అనే ఆలోచన కారణమవుతుంది. మరికొన్నిసార్లు అందరూ అలాగే చేస్తున్నారని భావించి మనం అదే పద్ధతిని అనుసరిస్తాం. క్యూ పాటించకపోవడం వల్ల చిన్న పని కూడా ఆలస్యమే, అనవసరమైన వాదనలు ఏర్పడతాయి, అభివృద్ధి

చెందిన సమాజానికి గుర్తు పెద్ద భవనాలు కాదు. చిన్న చిన్న నియమాలు పాటించే సంస్కృతి మన వంతు వచ్చే వరకు ఓపిక్గా ఎదురుచూడడం క్రమశిక్షణను పరస్పర గౌరవాన్ని చూపిస్తుంది. అందుకే క్యూ అనేది కేవలం ఒక వరుస కాదు. నా సమయం ఎంత విలువైందో ఎదుటి వారి సమయం కూడా అంతే విలువైనది అనే భావనలో ప్రతీక. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయ్యా.

0: రే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. గూగుల్ వచ్చాక మన తెలివితేటలు తగ్గిపోయాయా? గూగుల్ మనకి సమాచారాన్ని క్షణాల్లో అందుబాటులోకి తెచ్చింది. ఒకప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఎన్నో విషయాలను ఇప్పుడు ఒక సెర్చ్తో తెలుసుకుంటున్నాం. అందుకే కొందరికి మన జ్ఞాపక శక్తి, గుర్తుపెట్టుకునే అలవాటు తగ్గిందనే భావన కలుగుతుంది. కానీ గూగుల్ వల్ల తెలివితేటలు తగ్గిపోయాయని చెప్పడం పూర్తిగా సరైంది కాదు. తెలివి అంటే కేవలం సమాచారాన్ని గుర్తించుకోవడం కాదు, దాన్ని అర్థం చేసుకోవడం, విశ్లేషించడం, సరైన సమయంలో ఉపయోగించడం కూడా. గూగుల్ సమాధానాలను ఇస్తుంది, కానీ సరైన ప్రశ్నలు అడగడం మాత్రం మన తెలివితేటలపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ప్రతి చిన్న విషయానికి ఇంటర్నెట్ పైన ఆధారపడితే స్వతంత్ర ఆలోచన తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి గూగుల్ని మన తెలివికి ప్రత్యయంగా కాకుండా మన జ్ఞానాన్ని విస్తరించే సాధనంగా ఉపయోగిస్తే అది బలహీనత కాదు, బలం అవుతుంది. గూగుల్ లేకుండా ఒకరోజు గడపాల్సి వస్తే మనం ఎంతవరకు స్వయంగా సమస్యల్ని పరిష్కరించుకోగలం? ఆలోచించండి. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.
4: అమ్మగారు, ఒట్టి చెప్పండి అమ్మగారు.
5: ఏంటది?
4: అందరిలా చూడరుగా నన్ను మీరు?
5: అంటే
4: ఆ ఏదో నా చూసింది మంచు చెడ్డ చేసేస్తూ ఉంటా కదా.
5: అయితే
4: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
5: రాదులే.
4: అంటే?
5: అంటే
4: నేనంటే
5: నువ్వంటే
4: మీకెంతో
5: నాకెంతో
4: ఇష్టం అన్నమాట.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మీరు వింటుంది ఈ సమయంలో డబుల్ కమీటా వేణుతో. పెళ్ళిళ్ళు ఆనందం కోసమా, ప్రదర్శన కోసమా, ఎగ్జిబిషన్లా ఉంది కదా. సో అలాగే పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలు కలిసి అందమైన సందర్భం. అసలు ఉద్దేశం ఆనందాన్ని పంచుకోవటం, బంధాన్ని బలపరచడం. కానీ నేటి కాలంలో కొన్నిసార్లు పెళ్ళిళ్ళు వేడుకల కంటే ప్రదర్శనలుగా మారుతున్నాయనే అభిప్రాయం వినిపిస్తుంది. అలంకరణలు, ఖర్చులు, సోషల్ మీడియా పోస్టులు వేడుకలు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. అయితే ఖర్చు ఎక్కువైతేనే ఆనందం ఎక్కువ అవుతుందని చెప్పలేం. చిన్నగా జరిగిన ప్రేమ, ఆప్యాయత, కుటుంబ సభ్యుల సంతోషం ఉంటే ఆ పెళ్లి ప్రత్యేకంగానే ఉంటుంది. చివరికి అతిథులు గుర్తుంచుకునేది వేదిక గొప్పతనాన్ని కాదు, ఆ ఇంటి ఆతిథ్యాన్ని మరియు ఆనందాన్ని. అందుకే పెళ్లి విలువ ఖర్చులో కాదు, ఆ వేడుక వెనక ఉన్న ప్రేమలో, అనుబంధంలో ఉంటుంది. మీ అభిప్రాయం ఏంటి? నేటి పెళ్లిళ్ళు ఆనందానికి దగ్గరగా ఉన్నాయా లేక ప్రదర్శనలు ఇస్తున్నారా? ఆలోచించండి. పిండి కొద్ది రొట్టె అని డబ్బున్న వాళ్ళు ప్రదర్శనలుగా ఇస్తారు, లేని వాళ్ళు పులివాతలు పెట్టుకోవటం, నక్కవాతలు పెట్టుకోవటం విన్నారు కదా. అంటే పులిని చూసి నక్కవాతలు పెట్టుకుందని. పెద్దవాళ్ళు వెళ్ళారు, ఆ రేంజ్లో చేరుకున్నారని మనం కూడా ఆ రేంజ్లో జరుపుకోవాలని ఆలోచించకండి. మీ తహాదకు తగ్గట్టుగా, మీ స్తోమకు తగ్గట్టుగా, మీ విలువలు తగ్గట్టుగా, మీ బంధుత్వాలు తగ్గట్టుగా చేసేసుకుంటే ఆనందంగా ఉంటుంది. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. సెల్ఫీలు జ్ఞాపకాల అలవాట. ఒకప్పుడు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఫోటోలు తీసుకునేవారు. ఇప్పుడు ప్రతి ప్రయాణం, ప్రతి సమావేశం, ప్రతి చిన్న ఆనంద క్షణం సెల్ఫీగా మారుతుంది. సెల్ఫీలు మన జీవితంలోని మధుర క్షణాలను దాచుకునే జ్ఞాపకాలుగా నిలుస్తాయి. ఏళ్ల తర్వాత చూసినప్పుడు ఆ రోజు నవ్వులు, మనుషులు, అనుభూతులు గుర్తుకు వస్తాయి. అయితే కొన్నిసార్లు క్షణాన్ని ఆస్వాదించడం కంటే దాన్ని కెమెరాలో బంధించడం పైన ఎక్కువ దృష్టి పెడతాం. అప్పుడు సెల్ఫీ జ్ఞాపకం కంటే అలవాటుగా మారిపోతుంది. అసలు విలువ ఫోటోలో కాదు, ఆ ఫోటో వెనుక ఉన్న అనుభవంలో ఉంటుంది. కాబట్టి సెల్ఫీ ఒక అందమైన జ్ఞాపకమా లేక కేవలం అలవాట అనేది మనం దాన్ని ఎలా ఉపయోగిస్తామనే దానిపైన ఆధారపడి ఉంటుంది. మీరు ఏదైనా అందమైన ప్రదేశానికి వెళ్తే ముందుగా ఆ క్షణాన్ని ఆస్వాదిస్తారా లేక సెల్ఫీ తీస్తారా? కదా, సెల్ఫీయే తీస్తారు ఆనందించడం కంటే. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. పాత వస్తువులు ఎందుకు పడేయలేకపోతుంటాం? పాత వస్తువులు కేవలం వస్తువులు కావు, వాటిలో ముడిపడిన జ్ఞాపకాల నిల్వలు, ఒక పాత గడియారం, ఒక పుస్తకం, ఒక బొమ్మ చూసిన మన జీవితంలోని కొన్ని క్షణాలు గుర్తుకు వస్తాయి. వాటి ఆర్థిక విలువ కంటే భావోద్వేగ విలువ మనకు ఎక్కువగా అనిపిస్తుంది. కొన్ని వస్తువులు మన చిన్ననాటిని, మరికొన్ని మనకిష్టమైన వ్యక్తులను గుర్తు చేస్తాయి. అందుకే అవి ఉపయోగంలో లేకపోయినా వాటిని వదిలేయడానికి మనసు ఒప్పుకోదు. పాత వస్తువును దాచుకోవడం అంటే గతాన్ని పట్టుకోవడం కాదు, మన జ్ఞాపకాలని కాపాడుకోవడం. అయితే అవసరం లేని వాటిని వదిలేయడం కూడా జీవితంలో ముందుకు సాగడానికి అవసరమే. అందుకే పాత వస్తువులు అల్మారాల్లో ఉన్నా లేకపోయినా వాటికి సంబంధించిన జ్ఞాపకాలు మాత్రం మన హృదయంలో ఎప్పటికీ ఉంటాయి. మరి మీరు వింటున్నారు డబుల్ కమీటా వేణుతో, వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

రెయిన్బో 101.9. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9. మరికొద్దిసేపట్లో మీరు వింటున్నారు రెయిన్బో న్యూస్ హెడ్లైన్స్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పేదల సంక్షేమంలో ప్రభుత్వం 12 ఏళ్ల ప్రయాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. అంత్యోదయ స్ఫూర్తితో ప్రతి పథకం ప్రయోజనం అణగారిన వర్గాలకు అందుతోందని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. జన్ధన్, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ వంటి కార్యక్రమాలు పేదల ఆత్మగౌరవాన్ని పెంచాయన్నారు. దేశంలో ఇంధన నిల్వలకు ఎలాంటి కొరత లేదని, ప్రస్తుతం 76 రోజులకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని, రాబోయే జులై నాటికి ఈ డీల్ ఖరారు కానుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య త్వరలోనే ఈ ఒప్పందం కుదరనుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఢిల్లీ వేదికగా ఇండి కూటమి సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు హాజరయ్యారు. ఈ భేటీలో కేంద్రంపై పోరాటంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రజా సమస్యలే అజెండాగా ముందుకు సాగాలని విపక్ష

తలు నిర్ణయించారు. ఈ నెల 15 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆమె నిర్వహించిన సెల్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో రాజీ పడకుండా వసతులు కల్పించాలన్నారు. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పుడు సమాచారం ఇస్తే ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలని మంత్రి దామోదర రాజ నరసింహ అధికారులను ఆదేశించారు. వివరాలు దాచేవారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయనే విషయాన్ని శంషాబాద్ విమానాశ్రయంలోనే ప్రయాణికులకు స్పష్టంగా తెలియచేయాలని మంత్రి సూచించారు. హైదరాబాద్లోని ప్రభుత్వ భూముల రక్షణలో హైడ్రా లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువగల ప్రభుత్వ స్థలాలను రక్షించినట్లు హైడ్రా వెల్లడించింది. రెండేళ్లలో విలువైన ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలు కాపాడామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టులో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 564 స్కోర్ చేయగా ఆఫ్ఘన్ 2 ఇన్నింగ్స్లో వరుసగా 152-112 పరుగులకే కుప్పకూలింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. ఈ అవర్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇండియా. ఇండియాలో ఎలాంటి పెట్టుబడులు పెట్టచ్చు, ఎక్కడ పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, భారత్ ఉత్పత్తి ఎలా ఉంటుంది, భారతదేశంలో పెట్టుబడులు కొత్త అవకాశాలు ఎలా దారితీస్తాయి. నేడు భారతదేశం ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్న వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ, యువ జనాభా, పెరుగుతున్న వినియోగదారుల మార్కెట్, సాంకేతిక పురోగతి పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో కొత్త అవకాశాలు విస్తరిస్తున్నాయి. స్టార్టప్లకు ప్రోత్సాహం, డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధి, తయారీ రంగానికి ప్రభుత్వం మద్దతు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేకంగా మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల దేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలు కూడా భారతదేశాన్ని దీర్ఘకాలిక పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా భావిస్తున్నాయి. అయితే ప్రతి పెట్టుబడిలో అవకాశాలతో పాటు సవాళ్లు కూడా ఉంటాయి, కాబట్టి సరైన అధ్యయనం అవసరం. భారతదేశం నేడు కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, భవిష్యత్తు ఆర్థిక వృద్ధికి ఎన్నో అవకాశాలను అందిస్తున్న గమ్యస్థానం కూడా. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. 2008లో ఇదే రోజుని ఒక సెలబ్రేషన్గా క్రియేట్ చేశారు. అదేంటంటే ప్రపంచ సముద్ర దినోత్సవం అట. 632 అంటే అప్పటి కాలంలో ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ ప్రవక్త మదీనాలో ఈ రోజు పరంపరించిన రోజట. 1936లో భారతదేశ సివిల్ రేడియో నెట్వర్క్కి ఆల్ ఇండియా రేడియోగా నామకరణం చేశారట. 1940లో నెప్ట్యూన్ అంటని ఎడ్విన్ మెక్విలన్ ఫిలప్ హెచ్ అబ్లెన్స్ సంశ్లేషణ చేశారట. వీరు న్యూట్రాన్లతో యురేనియం అణు విద్యుత్తుకి కారణమయ్యారట. 1948లో భారత ఇంగ్లాండ్ మధ్య

విమాన రాకపోకలు ప్రారంభమయ్యాట. భారతదేశం నుండి విదేశాలకి విమాన ప్రయాణికులకి ఇదే నాంది అట. 1957 భారత హిందీ సినిమా నటి డింపుల్ కపాడియా జననం. 1958 ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలు స్వీడన్లో ప్రారంభమయ్యి. 1975 భారత హిందీ సినిమా నటి అంటే తెలుగులో కూడా చేశారు శిల్పా శెట్టి జననం. 19 అయిపోయింది కదా. 2012 భారత సినిమా దర్శకుడు కేఎస్ఆర్ దాస్ గారి మరణం. 2024 రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు రామోజీరావు గారు కూడా మరణం. సో ఇవి ప్రపంచంలోని కొన్ని తెలిసిన వార్త విశేషాలు. ఇంకా చాలా ఉండుంటాయి, వాళ్ళందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ప్రపంచంలో చరిత్రలో ఈరోజు ఏంటి డే స్పెషల్ అంటే ఇవ్వండి, వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. తెలుగు తెలుగు పరిచయమైన మన శిల్పా శెట్టి అండ్ సాహసవీరుడు సాగర్ కన్న సినిమాలో రాఘవేంద్ర గారి డైరెక్షన్లో వెంకటేష్ గారి కాంబినేషన్లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా కదా. అందులో అసలు నిజంగా జలకన్య అంటే ఇలా ఉంటుందని ఔరా అబ్రుపరిచిన కైకాల సత్యనారాయణ గారు, విజయ నిర్మల గారు విలన్గా, ఆహా అసలు నిజంగా చూస్తుంటే నిజంగా చందమామ కథలో నుంచి ఒక చేప బయటకు వచ్చిందా అనిపించేస్తుంది. అట్లానే ఉంటుంది ఆ కట్అవుట్, ఆ బాడీ షేప్, అసలు క్రియేషన్ సినిమా స్టైల్లో సాగర్ కన్య అంటే ఇలా ఉంటుందా. ఎస్,

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. యువత ఉద్యోగాల సృష్టిలో పెట్టుబడుల పాత్ర ఎలా ఉంటుండే? ఏ దేశ అభివృద్ధికైనా యువత శక్తి కీలకం. ఆ యువశక్తికి సరైన అవకాశాలు కల్పించడంలో పెట్టుబడులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొత్త పరిశ్రమలు, కంపెనీలు, స్టార్టప్లు ఏర్పడినప్పుడు వేలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించబడ్డాయి. దేశీయ విదేశీ పెట్టుబడుల ఉత్పత్తి, సేవలు సాంకేతిక రంగాల విస్తరణకు దోహదపడతాయి. దీనివల్ల యువత తమ నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలను పొందే అవకాశం పెరుగుతుంది. పెట్టుబడులు కేవలం ఉద్యోగాలనే కాదు, కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశాలను కూడా తీసుకువస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులు పెరిగితే స్థానికంగా ఉపాధి అవకాశాలు ఏర్పడి వలస తగ్గే అవకాశం ఉంటుంది. స్వయం ఉపాధి, ఆవిష్కరణలు, వ్యాపారంభాలకు కూడా పెట్టుబడులు బలమైన పునాది వేస్తాయి. అందుకే పెట్టుబడులు కేవలం ఆర్థిక వృద్ధికి మాత్రమే కాదు, యువత కళలకు, ఉద్యోగాలకు, దేశ భవిష్యత్తుకు కూడా బలమైన ఆధారం. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. మేక్ ఇన్ ఇండియా మారుతున్న భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందంటే, భారతదేశం ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభమైంది ఈ కార్యక్రమం. ద్వారా దేశీయ విదేశీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ పరిశ్రమల అభివృద్ధికి కొత్త ఊపునిచ్చింది. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, రక్షణ, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాల్లో ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. తయారీ రంగం బలోపేతం కావడంతో ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తున్నాయి. ప్రపంచ కంపెనీలు భారతదేశాన్ని కేవలం మార్కెట్గా కాకుండా ఉత్పత్తి కేంద్రంగా కూడా చూడటం ప్రారంభించాయి. దీని ఫలితంగా ఎగుమతులు పెరగడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుతుంది. సాంకేతికతకు నైపుణ్యం, మౌలిక వసతుల అభివృద్ధికి కూడా ఈ కార్యక్రమం ప్రోత్సాహం అందిస్తుంది. అందుకే మేక్ ఇన్ ఇండియా అనేది కేవలం ఒక కార్యక్రమం కాదు, స్వావలంబన, ఉపాధి సృష్టి, ఆర్థిక పురోగతి వైపు భారతదేశం వేస్తున్న ఒక కీలక అడుగు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. గ్రీన్ ఎనర్జీలో పెరుగుతున్న పెట్టుబడులు, ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి. సౌరశక్తి, పవనశక్తి, గ్రీన్ హైడ్రోజన్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులు భవిష్యత్ శక్తి అవసరాలకు కీలకంగా మారుతున్నాయి. భారతదేశం కూడా స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తిని పెంచేందుకు భారీ స్థాయిలో పెట్టుబడిని ఆకర్షిస్తుంది. ఈ పెట్టుబడులు విద్యుత్ ఉత్పత్తితో పాటు కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు కూడా దారితీస్తున్నాయి.

గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు కార్బన్ ఉదర్గానాన్ని తగ్గించడంతో పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో సహాయపడుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వాలు కలిసి ఈ రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్నాయి. నూతన సాంకేతికతలు, పరిశోధనలు గ్రీన్ ఎనర్జీని మరింత అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అందుకే గ్రీన్ ఎనర్జీలో పెరుగుతున్న పెట్టుబడులు కేవలం ఆర్థిక అభివృద్ధికే కాదు, స్వచ్ఛమైన భవిష్యత్తుకు, స్థిరమైన అభివృద్ధికి కూడా బలమైన ఊన పునాది వేస్తున్నాయంట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఎలక్ట్రిక్ వాహనాలు భవిష్యత్ దిశగా భారత. ఇంధన అవసరాలు పెరుగుతున్న ఈ కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు భారత రవాణా రంగంలో కొత్త మార్పులకు నాంది పలుకుతున్నాయి. పెట్రోల్ డీజిల్పై ఆధారపడటాన్ని తగ్గిస్తూ పర్యావరణ హిత ప్రయాణానికి ఇవి మార్గం చూపుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహాలు, కొత్త విధానాలు పెరుగుతున్న పెట్టుబడులు ఈ రంగం అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. దేశంలోని అనేక రంగాల్లో ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీతో పాటు బ్యాటరీ ఉత్పత్తి, పరిశోధన నిర్వహణ రంగాల్లో కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతున్నాయి. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ వాహనాలు కీలక పాత్ర పోషించగలని నిపుణులు భావిస్తారు. సాంకేతిక అభివృద్ధి చెందుతున్న కొద్దీ వాహనాల పనితీరు, బ్యాటరీ సామర్థ్యం మరింత పెరుగుబడుతుంది. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం ఒక కొత్త సాంకేతిక కాదు, స్వచ్ఛమైన, స్థిరమైన ఆధునిక భారత భవిష్యత్తుకు దారి చూపుతున్న మార్గం. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. ఇంకా ఏంటంటే డిజిటల్ ఇండియా వల్ల వచ్చిన ఆర్థిక మార్పుల గురించి మనం మాట్లాడుకుందాం. డిజిటల్ ఇండియా కార్యక్రమం భారతదేశంలో సాంకేతిక విప్లవానికి కొత్త దిశను చూపించింది. ఇంటర్నెట్, డిజిటల్ సేవలు గ్రామీణ ప్రాంతాల వరకు చేరడంతో ప్రజలకు అనేక అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఆన్లైన్ చెల్లింపులు, యూపీఐ లావాదేవీలు ఆర్థిక వ్యవహారాలను వేగవంతం చేసి సులభతరం చేశాయి. చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి వర్గాలు కూడా డిజిటల్ వేదికల ద్వారా తమ వ్యాపారాలను విస్తరించగలుగుతున్నారు. ప్రభుత్వ సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి రావడంతో పారదర్శకత సామర్థ్యం పెరిగాయి. స్టార్టప్లు, ఈ కామర్స్, ఫిన్టెక్ రంగాలు వేగంగా అభివృద్ధి చెంది కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాయి. డిజిటల్ మౌలిక వసతులు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత సమర్థవంతంగా అనుసంధానంగా మార్చాయి. అందుకే డిజిటల్ ఇండియా కేవలం ఒక సాంకేతిక కార్యక్రమం కాదు, భారత ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించి ప్రజల అవకాశాలతో అనుసంధానించిన ఒక పరివర్తనాత్మక ఉద్యమం అన్నమాట. మరి గ్రామీణ భారతదేశంలో కొత్త వ్యాపార అవకాశాలు కూడా అలానే స్టార్ట్ అయ్యాయి. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులు మయం. నిలయంలో సమయం, స్టూడియోలో సమయం 5 గంటలకు ఆ వస్తుంది. మరి కొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వినబోతున్నారు మీరు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేస్తుంటే తమపై నిందలు వేస్తున్నారని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నాజీ సిద్ధాంతాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నారని కొందరు ప్రచారం చేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిట్లర్ సిద్ధాంతాలను పాటిస్తామని చెప్పలేదని, ఏదైనా పని సాధించే వరకు విరమించని వాడినే హిట్లర్ అంటారని మాత్రమే చెప్పారని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ప్రభుత్వ సలహాదారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు. బీసీలకు న్యాయం చేయకుండా బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. జనగణనతో పాటు కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా కీలక మైలురాయిని అధిగమించింది. అక్రమార్కుల చెర నుంచి గడిచిన రెండేళ్లలో 100 కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ స్థలాలు, చెరువులు, భూములు, నాలాలను రక్షించి ప్రభుత్వానికి అప్పగించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. భూమాఫియాను అడ్డుకోవాలంటే ప్రజలు, మీడియా భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తలతో ప్రజల్లో ఇంధన కొరత ఏర్పడుతుందనే ఆందోళన మొదలైంది. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మీడియాతో మాట్లాడుతూ, హార్ముజ్ ద్వారా చమురు సరఫరాకు నెలపాటు అంతరాయం ఏర్పడినా భారత్కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. దేశంలో 76 నుంచి 80 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు. జూలై నాటికి భారత్ అమెరికా ట్రేడ్ డీల్ కుదురుతుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇరు దేశాల అధికారులు ఢిల్లీలో విస్తృత చర్చలు జరుపుతున్నారని, అవి సానుకూలంగా సాగుతున్నాయని అన్నారు. మొదటి దశ ఒప్పందం జూలై నాటికి సిద్ధం కావచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 113కి 3వ రోజు ఆటను మొదలుపెట్టిన ఆఫ్ఘన్ 152 పరుగులకే కుప్పకూలింది. 412 పరుగులతో ఫాలో ఆన్ ఆడిన ఆఫ్ఘన్ జట్టు 112 పరుగులకే ఆలౌట్ అయింది. తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు తెలిపింది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయని, దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: సంతాన ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఏంటి కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. సో నెక్స్ట్ ఏంటంటే తాజా ట్యూన్స్లో అల్లు అర్జున్ పూజ హెగ్డే జంటగా నటించిన చిత్రంలోని బుట్టబొమ్మ పాట ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. కుటుంబ కథ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలా వైకుంఠపురం అనే సినిమా జానీ మాస్టర్ కూడా కొంచెం బ్రేక్ ఇచ్చేసింది. న్యూ స్టెప్స్, డిఫరెంట్ స్టైల్స్, పూజ హెగ్డే డిఫరెంట్ స్టెప్స్, అల్లు అర్జున్ కాంబినేషన్, ఇంకా చూడండి వైబ్రేషన్ ప్రేక్షకుల మనసులో అలా నాటుకుపోయింది. మరి అదే పాట ఈ సమయంలో విందాం. అలాగే హాయి నానా అంటూ సినిమా నాని మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన హాయి నాన్న సినిమాలోని సమయమా పాట ప్రేమలను మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. తండ్రి కూతురు అనుబంధం, ప్రేమ, భావోద్వేతాలతో నిన్న ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ రెండు కూడా మీకోసం బ్యాక్ టు బ్యాక్గా వినిపించే ప్రయత్నం నేను చేస్తాను. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: ప్రత్యేక కార్యాచరణ ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం. మీరు

0: చిన్నారూరు ఇన్ బైఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ నటించిన సీతారామం చిత్రంలోని ఇంతందం పాట ప్రేమకు చిరునామాగా నిలిచింది. ఒక సైనికుడు ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం క్లాసిక్ లవ్ స్టోరీగా గుర్తింపు పొందింది. అది సీతారామ సినిమా అయితే దీని కాంబినేషన్లో లవ్ స్టోరీ సారంగధర్య అంటూ నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ సినిమాలోని సారంగధర్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణ జానపద శైలిలో వచ్చిన ఈ పాటకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మనం కూడా రెండు బ్యాక్ టు బ్యాక్ వినేసి ఫిదా అయిపోదాం. వింటూ ఉన్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం గీత గోవిందం. ఇంకేం ఇంకేం కావాలి అంటూ విజయ్ దేవరకొండ రమేష్ మీ రోల్ అయిపోయింది. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న జనక నటించిన గీత గోవిందం చిత్రంలోని ఈ పాట ప్రేక్షకుల ప్లేలిస్ట్లో ప్రత్యేక స్థానం సంపాదించి రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా పెద్ద హిట్ అయింది. అయితే నెక్స్ట్ వరుణ్ తేజ్ సాయి పల్లవి నటించిన ఫిదా సినిమాలో వచ్చిందే పాట తెలంగాణ యాస అందాలని ప్రేక్షకులు పరిచయం చేసింది. ప్రేమ కుటుంబ భావద్వేతల సినిమా మంచి విజయాన్ని సాధించింది. రెండు కూడా మీకు బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తే నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను. 5:40 ఇది మన చట్టం ఉంటుంది, అది తప్పకుండా విందాం. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9. మరొక వీక్ మళ్ళీ కలుసుకుందాం. నేను మీ వేణువు మీ దగ్గర సెలవు తీసుకున్న తాజా ట్యూన్స్ మీకోసం వచ్చేస్తున్నాయి.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో 9 లైఫ్ రంగులుమయం. ఇది మన చట్టం. తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ శ్రీ చౌడారపు శ్రీధర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఇప్పుడు విందాం.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సి శ్రీధర్ గారు ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి ఈ తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అందిస్తున్న సేవలు, ఆ సేవల్ని ఎలా పొందాలి, లబ్ధిదారులు ఏ రకంగా అప్రోచ్ కావాలి, ఈ అంశాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి చౌడారపు శ్రీధర్ గారు.
1: నమస్కారం.
0: బలహీన వర్గాల కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, ప్రభుత్వం ద్వారా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే మన ఈ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏ ఏ రకమైన సహాయ సహకారాలు అర్హులైన పేదలకు అందిస్తున్నారు?
1: షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ సర్వీస్ కోఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటి కూడా ఏంటంటే వాళ్ళ యొక్క ఆర్థికపరమైనటువంటి పురోగతి కోసం ఉపయోగపడేటువంటివి. 18 సంవత్సరాలు నిండి 65 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్లకు ఈ కార్పొరేషన్ ద్వారా సహాయం అందిస్తుంటాం. దీంట్లో 3-4 రకాలైనటువంటి ఉంటాయి. ఒకటేంటంటే స్వయం ఉపాధి పథకాలు ఉంటాయి. ఆ స్వయం ఉపాధి పథకాల కింద వారు కోరుకున్నటువంటి పథకాన్ని అందివ్వడం జరుగుతుంది. అయితే దీంట్లో యూనిట్ కాస్ట్ బేస్డ్ ఉంది. 1 లక్ష రూపాయల యూనిట్ కాస్ట్ ఉంటే దానికి 80% సబ్సిడీ ఇస్తాం. 2 లక్షల వరకు యూనిట్ కాస్ట్ ఉంటే దానికి 70% సబ్సిడీ ఇస్తాం. 3 లక్షల వరకు యూనిట్ కాస్ట్ ఉంటే దానికి 60% సబ్సిడీ ఇస్తాం. కానీ ఏ సబ్సిడీ అయినా 5 లక్షలకు దాటకుండా చూసుకుంటాం. మిగతాది బ్యాంకు రుణం కింద ఉంటుంది. దీంట్లో అర్హతను బేరీజ్ వేసుకుంటాము. మండల స్థాయిలో ఉన్నటువంటి కమిటీలు వీళ్ళని సెలక్షన్ చేసుకుంటారు. ఈ అప్లికేషన్స్ అనేటువంటివి ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ అనేటువంటిది అవసరము, ఫోటో అనేటువంటిది అవసరం, కుల సర్టిఫికేటు, ఆదాయం సర్టిఫికేట్ అనేటువంటివి కూడా అవసరం ఉంటాయి.
0: సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రాజెక్ట్స్ మీ మనము ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ వాళ్ళని స్వావలంబన పొందే దిశగా ప్రయత్నం చేస్తున్నారు కదా, ఏ ఏ ప్రాజెక్ట్స్ అంటే సామాన్యంగా ఇచ్చే ప్రాజెక్ట్స్ మీరు కన్సిడర్ చేస్తుంటారు?
1: 1 లక్ష రూపాయల లోపు అనేటువంటి దాంట్లో ఏంటంటే సాధారణంగా మహిళలు కానీ వికలాంగులు కానీ అట్లాంటి వాళ్ళు దాన్ని ఎంపిక చేసుకుంటుంటారు. ఇందులో సులువైనటువంటివి, అతి శ్రమతో కూడినటువంటివి కానీ టెక్నికల్గా ఉండాల్సినటువంటి కాకుండా జనరల్ స్టోర్స్ కానీ, టైలరింగ్ కానీ, కట్ పీస్ సెంటర్స్

కానీ ఇతర సైకిల్ షాప్స్ ఇట్లాంటి చిన్న చిన్న వాటి నుంచి రోజుకు ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకునే వీలున్నటువంటి పథకాలు ఎందుకు ఎంపిక చేసుకుంటారు. 2 లక్షల వరకు ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే పాడి పశువులు, పౌల్ట్రీకి సంబంధించినటువంటివి, ఇంకా కొద్దిగా టెక్నికల్ ఆటో యూనిట్స్, వ్యాన్స్, ఇట్లాంటి వాటి మెకానిక్ షాపులు, అంటే ఎక్కడైతే మూలధనం దాదాపు 1 లక్ష, 1 లక్ష పైనుండి మిగతా రికరింగ్ అనేటువంటి ఎక్స్పెండిచర్ ఉండేటువంటిది కలిపి 2 లక్షలు. 3 ఆ పైన ఉన్నటువంటి వాటిలో ఎక్కువగా ప్రజలు ఇష్టపడుతున్నారు.

0: మిగతా రికరింగ్ అనేటువంటిది ఎక్స్పెండిచర్ ఉండేటువంటిది కలిపి ఒక 2 లక్షలు అయితే మూడు ఆ పైన ఉన్నటువంటి వాటిలో ఎక్కువగా ప్రజలు ఇష్టపడుతున్నటువంటి ఏంటంటే ఆటోమొబైల్కి సంబంధించినటువంటి పెద్ద పౌల్ట్రీ యూనిట్స్ కానీ ఫిషరీకి సంబంధించినటువంటి కానీ చిన్న సైజు మినీ డైరీస్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ ఆ తర్వాత ఏంటంటే ఇంజనీరింగ్ యాక్టివిటీస్ ఉన్నటువంటి వాటిని చేసుకుంటున్నారు.
1: లేత్ మెషిన్ వర్క్స్
0: ఎస్ ఎస్ ఎస్ అలాంటివన్నీ కూడా అంటే వాళ్ళ ఛాయిస్ ఒకటి చూస్తాము, ఆ తర్వాత వయబిలిటీ వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారు ఎక్కడ ఈ ప్రాజెక్టును వాళ్ళు నిర్వహించాలనుకుంటున్నారనే చోట అక్కడ వైలబిలిటీ
1: ఏదైతే స్థాపించాలనుకున్నారో అది అక్కడ నడుస్తుందా లేదా అన్న విషయం కూడా గమనించాలి.
0: గమనిస్తాం, మేము గమనిస్తాము, బ్యాంకు వాళ్ళు కూడా గమనిస్తారు. ఎందుకంటే దీంట్లో బ్యాంకు రుణం కూడా ఒక 40% 30% ఉంటుంది కాబట్టి రికవరీ కావాల్సిన అవసరం ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా గమనించి ఒక్కోసారి అంటే వీళ్ళు ఎంపిక చేసుకున్న దాన్ని కూడా మార్చుకునేందుకు సలహాలు కూడా ఇస్తాము. ఆ
1: అంటే
0: విధంగా
1: టెక్నికల్ అడ్వైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వ్యక్తుల్ని మీరు ఎంపిక చేసి ఎవరైతే ఫలానా తన స్వయం ఉపాధి కోసం ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించిన పూర్వాపరాల గురించి సరైన అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేస్తారు.
0: చేస్తాం. తర్వాత మేము ఎంపిక చేసుకున్న వాళ్లకు ఈ అమౌంట్ రిలీజ్ చేయకుండా ముందు కూడా ఏంటంటే ఒక 3 నుంచి 5 రోజుల ట్రైనింగ్ అనేటువంటిది కూడా ఇస్తాము. ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేసి ఈడిపి అంటాము. అది ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ నేర్పుతుంది, ప్రజలతోటి కస్టమర్ తోటి గ్రాహక్ తోటి ఎలా మాట్లాడాలి, మనీ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, లోన్ ఎలా రీపేమెంట్ చేయాలి, ఈ తర్వాత వాళ్ళు కొనుగోలు చేసుకున్న యూనిట్ యొక్క మెషినరీ ఉంటే దాని మెయింటెనెన్స్ ఎలా క్రమం తప్పకుండా చేసుకొని దాన్ని ఇంటాక్ట్ ఉంచుకోవాలనేటువంటి అన్ని కూడా చెప్పడం జరుగుతుంది.
1: ప్రస్తుతం ఈ టెక్నాలజీ మీద ఎక్కువ డిపెండెంట్ అవుతున్నారండి, అంటే ఇటు ఫోటోషాప్ కానివ్వండి లేదంటే ఇంటర్నెట్ సెంటర్స్ కానివ్వండి, ఈ సేవా లాంటివి, మీరు అన్నట్టు సాఫ్ట్ స్కిల్స్ లేనిది వాటిని చేయడం కష్టమవుతుంది. అలా వాళ్ళని కొంచెం సాంకేతికంగా కొంచెం ట్యూనప్ చేసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే విధంగా చేస్తున్నారా?
0: ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే సెల్ ఫోన్స్ రిపేరింగ్ అంటారు, వాళ్ళకి ఆల్రెడీ ఏంటంటే సెల్ ఫోన్ రిపేరింగ్లో ఏదైనా సర్టిఫికేషన్ చూసుకునేసి అది ఇస్తాం. కంప్యూటర్ మెయింటెనెన్స్ అనేటువంటిది ఉందనుకో, దానికి సంబంధించి ఈవెన్ లిఫ్ట్ మెయింటెనెన్స్ ఉన్నారు. కొంతమంది ఏంటంటే మేము ప్యాథాలజికల్ ల్యాబ్స్ పెట్టుకుంటామంటారు, వాళ్ళు ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనింగ్ అనేది గతంలో సర్టిఫికేట్ ఉంటే దాని కింద
1: ఇస్తాం.
0: అవి ఇట్లా అంటే డిటిపిలో సర్టిఫికేట్ ఉన్న ఇస్తాం. జిరాక్స్ అంటేనే మామూలు శారీరక శ్రమతో కూడినటువంటిది కాబట్టి ఇబ్బంది లేదు. ఎలక్ట్రీషియన్ అనేటువంటిది ఎవరన్నా అనుకోండి దానికి సంబంధించినటువంటి, ఈవెన్ రీసెంట్గా ఏంటంటే ఇప్పుడు డ్రోన్ ద్వారా పురుగు మందులు రసాయనాలను చేలలో చల్లాలనేటువంటిది కూడా చాలా మంది చేస్తున్నారు. దాంతో ఫోటోగ్రఫీ చేస్తున్నారు డ్రోన్స్ తోటి. ఇట్లాంటి వాటిలో కూడా ఏంటంటే ఆ వాటిని కూడా మినీ డ్రోన్స్ 5 లక్షల వరకు 3 లక్షల వరకు వస్తాయి, దాన్ని కూడా మేము సిద్ధం పడిపోతున్నాం. దీంట్లో తైవాన్ స్ప్రేయర్స్ అని ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు, దాని ద్వారా ఏంటంటే ఎక్కువ సంఖ్యలో ఎక్కువ స్థాయిలో స్ప్రే చేసేవాళ్ళం. అట్లా
1: అంటే ఒక రంగానికి పరిమితం కాకుండా ఒక సామాన్యుడు తన స్వయం ఉపాధి దిశగా ఏ రంగాన్ని ఎంచుకున్నా దాని పూర్వాపరాలు విచారించి కావలసిన టెక్నికల్ నాలెడ్జ్ అడ్వైజ్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళని సమాయత్తం చేస్తున్నారు. శ్రీధర్ గారు, స్వయం ఉపాధి దిశగా చేసే కార్యక్రమాలు కాకుండా అగ్రికల్చర్ పై లేదంటే భూమికి సంబంధించిన అంశాల పట్ల ఏదైనా సహాయ సహకారాలు మన కార్పొరేషన్ ద్వారా అందుతున్నాయా?
0: ఎస్సీ కార్పొరేషన్ ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గతంలో అంటే 1980 నుంచి ఆలోచించింది ఏంటంటే షెడ్యూల్డ్ కులాలలో చాలా మంది వ్యవసాయ కూలీలు వ్యవసాయదారులు అనేటువంటి మాట వాళ్ళలో అతి తక్కువ వినిపించేది. కాబట్టి అప్పటి నుంచి కూడా ఏంటంటే భూమి కొంత ఉన్నట్టయితే ఆ గ్రామంలో కానీ ఆ సమాజంలో కానీ అతనికి ఒక విలువ ఉంటుందనే ఉద్దేశంతో భూమి కొనుగోలు పథకాన్ని పెట్టారు. ఇప్పుడు ఏంటంటే 3 ఎకరాల భూమి ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా దాని మీద నుంచి ఒక కుటుంబానికి కావాల్సినటువంటి డబ్బు సమకూరుతుంది అనే ఉద్దేశంతో పెట్టాము. సో అట్లా భూమి కొనుగోలు చేస్తూ వచ్చాము గతంలో. సో ఇప్పుడు ఏంటంటే భూమి రేట్లు అనేటువంటి చాలా పెరిగిపోయాయి. అయితే మా దగ్గర ఇప్పుడున్న వెసులుబాటు ఏంటంటే 7 లక్షల రూపాయల లోపు ఒక ఎకరం దొరికితే దానికి ఎవరైనా అమ్మడానికి సిద్ధంగా ఉండి మా సంప్రదిస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితుల్లో అసలు భూమి లేనటువంటి వాళ్ళ నుంచి 3 ఎకరాల కంటే తక్కువ ఎంతమంది ఉన్నారో వాళ్ళని తీసుకునేసి లబ్ధి మనకు దొరికినటువంటి భూమిని వాళ్ళకు పంచడం జరుగుతుంది అన్ని కుటుంబాలకు. ఇంకా ఇంకో మాట అంటే ఏంటంటే మీరు అన్నట్టంటే భూమికి సంబంధించినటువంటి ఇతర కార్యక్రమాలు అంటే గతంలో కొనుగోలు చేసి ఇచ్చినటువంటి భూములు కానీ, తర్వాత లావుని పట్టా అంటారు మన తెలంగాణలో ఎక్కువ అసైన్మెంట్ భూములు కానీ, ఆ తర్వాత ఏంటంటే వీళ్ళు పట్టాదారులు కొనుక్కున్నటువంటి భూములు కానీ ఎస్సీలకు, వాళ్ళకి ఏంటంటే మైనర్ ఇరిగేషన్ ప్రోగ్రామ్స్ అంటే చిన్న నీటి పారుదల అవకాశం అనేది కల్పిస్తాము. దాని ద్వారా బోర్లు వేయిస్తాము, ట్యూబ్వెల్స్ వేయిస్తాము, గోదావరి పరిసర ప్రాంతాలు కృష్ణ పరిసర ప్రాంతాల్లో ట్యూబ్వెల్స్ వేయిస్తాము, దానికి పంప్సెట్ సప్లై చేయిస్తాము, తర్వాత ఎనర్జైజేషన్ కూడా చేయిస్తాము. ఎక్కడైతే మనకు కరెంట్ కనెక్షన్ అనేటువంటి ఫీజిబిలిటీ లేదో అక్కడ సోలార్కు సంబంధించిన పంప్సెట్స్ కూడా పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాము. దీనికి తోడు ఏంటంటే మేము కొనుగోలు చేసి ఇచ్చిన భూమిలో

0: అప్పటి వరకు వ్యవసాయ కూలీగా ఉంటాడు, వ్యవసాయదారుడు అవుతాడు. వ్యవసాయదారుడు అయినప్పుడు పెట్టుబడి ఉండదు. అందుకోసం 3 సంవత్సరాలు ఏంటంటే మేము క్రాప్ అసిస్టెన్స్ కింద ఒక క్రాప్కు 1 సంవత్సరానికి అయ్యేటువంటి పెట్టుబడి ఎంత అనేటువంటిది మనకు బ్యాంకు క్రాప్ లోన్ అని ఇచ్చే దాంట్లో క్యాల్కులేషన్ ఉంటుంది. అదే రీతిగా మేము ఇవ్వడం జరుగుతుంది ఉచితంగాని. అలాగే కొత్తగా భూమి కొనుగోలు చేసి ఇచ్చినటువంటి వ్యక్తులకు ఏంటంటే రైతులకు కావాల్సినటువంటి నైపుణ్యాలు ఆలోచనలపైన కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కలిసి మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తాము. వాళ్ళకు 3 ఏళ్ల వరకు వాళ్ళను మా హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఇదే కాకుండా ఏంటంటే బాగా మన దగ్గర ఏంటంటే ఎక్కువ ప్రాచుర్యం పొందినటువంటిది ఈ మిల్చ్ యానిమల్స్, పాడి పశువులకు సంబంధించినటువంటిది. దీని కింద కూడా ఏంటంటే 2 పశువులు, 3, 1 పశువు, 4 పశువులు అని చొప్పున వాళ్ళ యొక్క అవసరము ప్లస్ వాళ్ళకున్న అర్హత రుజువు వేసుకొని ఇస్తాము. దాని ద్వారా ఏంటంటే మన రాష్ట్రంలో పాడి అనేటువంటిది పెరుగుతుంటుంది. పాడితో ఉన్న లాభం ఏంటంటే ప్రతిరోజు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి డబ్బును కళ్ళ చూడగలుగుతాడు. పంటల్లో ఏంటంటే ఏ 3 నెలలకు, 4 నెలలకు, 6 నెలలకు పంట చేతికి వస్తుంది అప్పుడే డబ్బు వస్తుంది. కానీ పాడి వల్ల ఏంటంటే ఎవ్రీడే అనేటువంటి చూడగలుగుతారు. షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి వారిలో యువత చాలా ఉంది, కానీ యువతకి ఏంటంటే సరైనటువంటి ఉద్యోగ అవకాశం లేవు. స్వయం ఉపాధితో పాటు వాళ్ళకి ఏంటంటే ఇతర చోట్ల ఉపాధి పొందేందుకు వీలుగా మేము ఏం చేస్తున్నామంటే ప్లేస్మెంట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని ఇస్తున్నాం. అంటే శిక్షణ ఏదైతే సంస్థ వాళ్ళకి శిక్షణ అందిస్తుందో ఆ సంస్థ వాళ్ళను ఏంటంటే ఉద్యోగంలో కల్పించాలి ఎక్కడో చోట. ఆ ప్లేస్మెంట్లో కూడా ఏంటంటే మేము నాణ్యమైనటువంటి శిక్షణను ఇస్తున్నాము. ప్లస్ తర్వాత ఏంటంటే మంచి చోట వాళ్ళకు ఉద్యోగాలు లభించేటట్టు చూస్తున్నాం. ఈ సంస్థకు కూడా పూర్తి స్థాయి చెల్లింపులు అంటే లాస్ట్ విడత 40% ఒకసారి, 30% ఒకసారి ఇచ్చి చివరి 30% అమౌంట్ అనేటువంటిది ఎవరైతే శిక్షణ పొందిన వ్యక్తి 6 నెలలు ఉపాధి పొంది అతని బ్యాంకు యొక్క అకౌంట్లలో అతని యొక్క శాలరీ క్రెడిట్ అయింది గమనించాకే ఆ సంస్థకు మేము రిలీజెస్ చేస్తున్నాము. దీంట్లో బెడ్ సైడ్ అసిస్టెన్స్ అనేటువంటిది చాలా రకాలైన హాస్పిటల్స్లో ఉన్నారు. ఫ్లెబటాలజిస్ట్ అనేసి మనకు ఏది రక్త పరీక్షకు తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత మీ ఇప్పుడు నర్సెస్ ఉన్నారు. ఆ తర్వాత ఏంటంటే జనరల్ మార్కెట్స్, సూపర్ మార్కెట్స్ లోపల అసిస్టింగ్ పీపుల్ ఉన్నారు, మల్టీ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ అని అంటారు. ఇట్లా వాళ్ళకి ఏంటంటే ప్రస్తుతం 10,000 నుంచి 15,000 వరకు, కొన్ని చోట్ల 17,000 వరకు కూడా వాళ్ళు నెలవారీ వేతనాన్ని పొందుతున్నారు. అది ఒకటి ఒక ముఖ్యమైన కార్యక్రమం, దాన్ని చెకప్ చేస్తున్నాము జిల్లాల వారీగా, రాష్ట్ర స్థాయిలో కూడా చేస్తున్నాం.
1: శ్రీధర్ గారు, ఈ లబ్ధి పొందాలంటే అర్హత గల వ్యక్తులు ఎలా అప్రోచ్ కావాలి?
0: ఒకటి మనకు OBMMS అనేటువంటిది ఒక వెబ్సైట్ ఉంటుందండి. దాంట్లో ఏంటంటే మేము సాధారణంగా మా నోటిఫికేషన్ ఇస్తుంటాం, అప్లై చేసుకోండి అనేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే ఆధార్ నెంబర్ బేస్డ్గా ఉంటుంది. ఒకసారి లబ్ధి పొందిన వ్యక్తి మరో 3 ఏళ్ల వరకు లబ్ధి పొందడానికి అర్హత లేదు, 5 సంవత్సరాలకు కొన్ని స్కీమ్స్కి ఉన్నది. సో అక్కడ ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అంతా మాకు ట్రాకింగ్లో ఉండిపోతుంది ఎలా ఉంది ఏంటి అనేటువంటిది. ఇది దానిపైన అవగాహన వచ్చేసింది. దాదాపు OBMMS అనేటువంటిది 2014-15 నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా దీన్ని చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకంతా ఉంది. కొన్ని స్కీమ్స్కి ఏంటంటే వాళ్ళు పర్సనల్గా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ గారు ఏంటంటే ఈ జిల్లాలో ఈ సంస్థకు చైర్మను, అలాగే జిల్లాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనేటువంటి అధికారి ఉంటారు ఎస్సీ కార్పొరేషన్కు, వారు ఇదన్నిటిని నిర్వర్తిస్తూ ఉంటారు. మేము దాదాపుగా ఏంటంటే ప్రతి యాక్షన్ ప్లాన్, షెడ్యూల్డ్ క్యాస్ట్ యాక్షన్ ప్లాన్ ఎప్పుడు చేసినా కూడా ఖచ్చితంగా దానిపైన విపరీతమైన ప్రచారం కల్పిస్తాం.
1: మారుమూలలో ఉండే వ్యక్తి
0: చేరుతుంది. దీంట్లో సక్సెస్ అయ్యాము అనడానికి ఒకే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే మేము 1,000 మందికి అప్లై చేసుకోమంటే 5,000-6,000 అప్లికేషన్స్ వచ్చినటువంటి ఉంటాయి. కానీ మేము అడిగిన నెంబర్కు తక్కువ వచ్చినటువంటిది ఎప్పుడూ ఉండదు. అలా కాకుండా కూడా ఏంటంటే ప్రజాప్రతినిధులు కూడా ఈ మా యొక్క ప్రచార కార్యక్రమంలో వాళ్ళ వంత చేయూత అందిస్తున్నారు. వాళ్ళు కూడా తమ కార్యకర్తల ద్వారా తమ యొక్క ప్రసంగాల్లో ప్రజలకు ఈ ప్రోగ్రామ్ గురించి వివరాలు తెలియజేస్తున్నారండి.
1: పర్సనల్ అప్లికేషన్ కూడా ఇవ్వచ్చు.
0: ఇవ్వచ్చు.
1: ఆఫీస్ ఎక్కడ ఉంటుంది?
0: ప్రతి జిల్లాలో కూడా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఆఫీస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ చేసే పని అంతటికీ కూడా ఏంటంటే సహాయ సహకారాలు మండల స్థాయిలో నుంచి ఉంటాయి. MPDO ఆఫీస్ అనేటువంటిది మాకు గ్రాస్ రూట్ లెవెల్ ఆఫీస్. సో ఎవరైనా తమకు కావలసినటువంటి సహాయం కోసం మండల పరిషత్లోని MPDO ఆఫీస్ను సంప్రదించవచ్చును. అందుకోసం చాలా వికేంద్రీకరించబడింది మా వ్యవస్థ. ఎక్కడో ఒక చోట ఉండి అని కాదు. ఈ రోజున మండలాలు అనేటువంటి 15 కిలోమీటర్ల దూరంలోనున్న ఏ గ్రామానికైనా ఏ ఆవాసకానికైనా కాబట్టి వాళ్ళు అప్రోచ్ కావచ్చు.
1: అర్హత గల వాళ్ళు స్థానిక MPDO ఆఫీస్ని సంప్రదించి అప్లికేషన్ పెట్టుకుని దాన్ని ఫాలో అప్ చేసుకున్నట్లయితే అర్హతను బట్టి సహాయం పొందే అవకాశం ఉంది. చాలా మంచి విషయాలు తెలియజేసే శ్రీధర్ గారు, నమస్కారం.

ఇప్పటి వరకు మీరు ఇది మన చట్ట కార్యక్రమం విన్నారు. తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ శ్రీ చౌడారపు శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, పరిచయం చేసిన వారు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

ರೇನ್ಬೋ 101.9. ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్ ఆచే ప్రశాంతి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆర్జే ప్రశాంతి. నేను మీతో మాట్లాడటానికి బోల్డ్ మాటలన్నీ తీసుకొచ్చాను, కానీ ఇవాళ మనం ఆకాశవాణి గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే నేటితో ఆకాశవాణికి 90 సంవత్సరాలండి. 1936 జూన్ 8 మొదలైన మన ఆకాశవాణి నేటికి ఎన్నో మార్పులను తట్టుకుంటూ ప్రజాహితం కోరుతూ బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ నిరంతరం ప్రజల హితం సుఖం కోరే ఆకాశవాణి ఆధునీకరణ కూడా తట్టుకుంటూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వ్యవహరిస్తూ సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకు తేలికగా సమాచారం అందించడంలో ముందుంటుంది మన ఆకాశవాణి. భాషాభావం చెడకుండా మన సంస్కృతి మన సాంప్రదాయాలను కాపాడుతూ అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న కళలను కూడా కాపాడుతూ ఆ కళాకారులకు చేయూతను ధైర్యాన్నిస్తూ ఎంతోమంది యువతకు స్వర శిక్షణ అందించి ఏ అక్షరాన్ని ఎలా పలకాలో కూడా తెలిపే మీడియా రంగానికి సమర్థవంతమైన ఉద్యోగులను అందించడంలో కూడా మన ఆకాశవాణి ముందుంది అని చెప్పొచ్చు. ఇంత సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఆకాశవాణిలో పనిచేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది. రానున్న 100 సంవత్సరాల పండుగ వరకు ఆకాశవాణి తిరుగులేని విజయాలను సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్.

0: ರೈನ್ಬೋ 101.9.
1: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆర్జే ప్రశాంతి. మనం ఉన్నాం జెన్జి యువలో. ఇప్పుడున్నటువంటి యువతకి ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలంటే అది ఎంతో విజయం సాధించాలి. దాంతో సాధిస్తేనే నేను ఇంకా ఈ విజయం, ఈ వ్యాపారం ముందుకెళ్తుంది అన్న ఉద్దేశంతో వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తున్నారు. అది ఎలా అంటే, మన దగ్గర ఏదైనా ఒక ప్రొడక్ట్ ఉంటే దాన్ని మనం విజయం సాధించడం కోసం కాకుండా ఆ ప్రొడక్ట్ సేల్ అయ్యేలా చేయాలన్నమాట. ఆ ఉత్పత్తి ఎలా అమ్మాలో కూడా మనం తెలుసుకోవాలి. మనం అమ్మే విధానంపై కూడా ఆ సేల్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. అయితే చాలామంది వ్యాపారులు చేసే మిస్టేక్స్ ఏంటంటే, వారు తమ ఉత్పత్తిలో ఉన్నటువంటి లక్షణాలను మాత్రమే చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇది వినియోగదారులను అంతగా ఆకర్షించకపోవచ్చు. అందుకు బదులుగా ఆ వస్తువుల అవసరాన్ని జనాలకు తెలిసేలా చేయాలి. మనం మార్కెటింగ్ వ్యూహంలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే సేల్స్ అనేవి గణనీయంగా పెరుగుతాయట. మరి ఆ టిప్స్ ఏంటి, ఆ ఫీచర్ ప్రొడక్ట్స్ ఎలా అమ్మాలి, వాటి ప్రయోజనాలు ఏంటి, ఎలా అమ్మితే మనకు మంచి సేల్స్ వస్తాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: 101.9.
1: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆర్జే ప్రశాంతి. మనం ఒక వస్తువుని సృష్టించడానికి, ఒక వస్తువుని అమ్మేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే, ఆ వస్తువుల సేల్స్ అనేవి కొంచెం తగ్గించాలి. వస్తువుల కొరత ఉన్నప్పుడు వాటి విలువ విపరీతంగా పెరుగుతుంది. మన నగరంలో నీళ్లు కేవలం 5 రూపాయలకే దొరుకుతాయి, కానీ ఎడార్లో చూడండి, బాటిల్ నీళ్లు 50 రూపాయలకు అమ్ముడవుతాయి. అందుకు కారణం ఏంటి? అక్కడ నీటి లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. ఇదే సూత్రాన్ని మీరు కూడా మీ బిజినెస్లో ఉపయోగించవచ్చు. మీ ఉత్పత్తికి తక్కువ సంఖ్యలోనే అందుబాటులో ఉందని చెబితే దాని డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. మనం చెప్పే స్టైల్ మారాలి. మనం ఏ ఉత్పత్తిని అమ్ముతున్నాం అనేది ముఖ్యం కాకుండా, మనం ఆ ఉత్పత్తి గురించి ఎలాంటి కథను చెబుతున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ ఉత్పత్తిని కొనటం వల్ల వారి జీవితం ఎలా మెరుగుపెడుతుందో ఓ ఊహను కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్గా, మా ఫిట్నెస్ కోచింగ్ తీసుకోండి, సన్నబడతారు అని చెప్పడం కన్నా, మీరు బీచ్లో ధైర్యంగా షర్ట్ లేకుండా నడవచ్చు అని చెప్పడం ద్వారా వారు కోరుకునే కళ్ళను చూసి వారికి చూపిస్తున్నట్లు అవుతుందన్నమాట. మనం బిజినెస్ ట్రెండ్ అనేది మార్చాలన్నమాట. ప్రజలు కూడా భవిష్యత్తులో రాబోయే సమస్యలను కూడా నివారించడం కంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవటం కోసమే ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఊబకాయం రాకుండా ఉండడానికి వ్యాయామం చేయమని చెబితే ఎవ్వరు కూడా పట్టించుకోరు. కానీ ఒకసారి ఉబకాయం వచ్చాక దాన్ని తగ్గించుకోవడానికి మాత్రం నానా తంటాలు పడుతుంటారు. ఆ ఉబకాయం వంటి సమస్యలను పరిష్కరించే వ్యాపారం మనదవ్వాలన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పి మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఎక్కువ రిటర్న్స్, ఎక్కువ ఫలితాలు అనేవి వస్తుందన్నమాట. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయగానే ఆ బిజినెస్కి మనకి ఎక్కువ లాభాలు రావాలి, నేను షార్ట్ టైంలోనే ఎంతో విజయాన్ని సాధించాలి, ఇంకా నేనే ట్రెండ్ అవ్వాలి అనుకుంటే అలా అవ్వదన్నమాట. బిజినెస్లో కూడా నష్టాలు, కష్టాలు, దుఃఖాలు, బాధలు అన్నీ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా ఓర్చుకుంటూ ఫస్ట్ మనం బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేశాక మనం ఎలా సేల్స్ చేయాలి, సేల్ అయ్యే విధానం బాగోలేకపోతే దాన్ని ట్రెండ్ మార్చి, ఇలాంటి ఎగ్జాంపుల్స్ కల్పించి వాటి కొరత సృష్టించి వాటిని వారు అడిగేలా చేసి అలాంటి వైబ్ ఉన్నట్టు ఒక బిజినెస్ని క్రియేట్ చేస్తే ఏమన్నా ఉంటుందా? సో ఇప్పుడున్నటువంటి జెన్జీ యువకి ఇది చాలా మెయిన్ అన్నమాట. తొందరపడొద్దు, అతిగా ఆలోచనలు తీసుకోవద్దు, ఏదైనా ప్రశాంతంగా ఆలోచించి మంచిగా బిజినెస్ని రన్ చేయొచ్చు అన్నమాట. సో ఇదన్నమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆచి ప్రశాంతి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: Rainbow 101.9.
1: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెర్ట్జ్. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నిలయంలో సమయం 6:40:32 అవుతుంది. ఇవాళ జూన్ 8. ఈ రోజున కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అవేంటంటే ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం అన్నమాట, వరల్డ్ ఓషియన్ డే. ప్రతి సంవత్సరం జూన్ 8 ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. సముద్రాల ప్రాముఖ్యత, వాటి పరిరక్షణ, సముద్ర కాలుష్య నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించటం ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. 2008 యునైటెడ్ నేషన్స్ అధికారికంగా ఈ దినోత్సవాన్ని గుర్తించిందన్నమాట. సముద్రాల ప్రాముఖ్యత, భూమిపై ఆక్సిజన్లో 10% పైగా సముద్రాల నుంచే లభిస్తుంది. ప్రపంచ వాతావరణాన్ని సమతుల్యం చేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచ వాతావరణాన్ని సమతుల్యం చేయటం కోట్లాది మంది ప్రజలకు ఆహారం మరియు ఉపాధిని అందిస్తుంది. అనేక జీవజాతులకు ఆవాసంగా ఉంటుంది మన మహాసముద్రం. సముద్రాలను కాపాడితేనే భూమిపై జీవం సురక్షితంగా ఉంటుంది. సముద్రం మన సంపద, దాని సంరక్షణ మన బాధ్యత. జూన్ 8 పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమాలు, శుభ్రత కార్యక్రమాలు, విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వర్తిస్తారు. ఈరోజు ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైనది. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: FM Rainbow 101.9.
3: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచి ప్రశాంతి.

మృగశిరకార్తె సాధారణంగా జూన్ నెలలో ప్రారంభమవుతుంది. రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే కార్తెలో ఇది ఒకటి అన్నమాట. తెలుగు సాంప్రదాయాలలో మృగశిరకార్తె ప్రారంభమైతే వర్షాకాలం మొదలవుతుందని భావిస్తారు. మృగశిరకార్తె విశిష్టత ఏంటి? వ్యవసాయ పనులకు ఇది శుభప్రదమైన కాలంగా భావిస్తారు. రైతులు విత్తనాలు సిద్ధం చేసుకొని సాగుకు ఏర్పాట్లు ప్రారంభిస్తారు. విత్తనాలు సిద్ధం చేసుకొని ఈ సమయంలో కురిసే వర్షాల్లో పంటలకు ఎంతో అనుకూలంగా ఉంటాయన్నమాట. ప్రకృతి పచ్చదనంతో కలకలలాడుతుంది. సాంప్రదాయంగా నమ్మకంతో మృగశీర కార్తెలో కురిసిన వాన రైతుకు వరమని చెప్పొచ్చు. ఈ కార్తెలో పడే వర్షాలు వ్యవసాయ అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు. మృగశిర చినుకులు రైతుల ఇంట సిరులు. మృగశిర కార్తె తెలుగు రైతాంగ సంస్కృతిలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. ఇది వర్షాల ఆగమనాన్ని, పంటల ఆశయాలను, ప్రకృతి పునర్జీవాన్ని సూచించే కాలంగా భావించబడుతుంది. మృగశిర కార్తెలో ఫిష్ తింటారు. ఇది ఎందుకు తింటారు? ఈ కాలంలో తింటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz విత్ యువర్స్ ఆర్జే ప్రశాంత్.

ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. మృగశీర కార్తె చేపల ప్రత్యేకత ఏంటి అంటే, మృగశీర కార్తె సమయంలో వర్షపు నీరు చెరువులు నదుల్లో చేరడంతో చేపలు చురుకుగా పెరుగుతాయి. ఈ కాలంలో దొరికే చేపలు రుచికరంగా పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. చేపల్లో ప్రోటీన్లు, ఒమేగా-3, కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో మృగశిర కార్తె రోజున చేపలు తినటం ఆరోగ్యకరమని, మంచిదని సాంప్రదాయంగా భావిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున చేపలు తింటే వర్షాకాలంలో వచ్చే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయని నమ్ముతుంటారు. మృగశిర కార్తె సమయంలో రైతులు, మత్స్యకారులు ఎంతో ముఖ్యంగా ఈ కాలాన్ని భావిస్తుంటారన్నమాట. ఈ సమయంలో ప్రకృతి పునర్జీవం చెందడంతో చేపల లభ్యత పెరుగుతుంది. అందువల్ల మృగశీర కార్తె రోజున చేపల వంటకాలు ప్రత్యేకంగా తయారు చేసుకుంటారన్నమాట. మృగశీర కార్తె చేపల రుచి ఆరోగ్యానికి మంచి బలం, ప్రకృతికి కొత్త కళ అన్నమాట. సో మన హలో రెయిన్బో కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడగబోతున్నాను. నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మృగశిర కార్తె తొలకరి చల్లు మీకు ఎలా అనిపిస్తుంది అనే క్వశ్చన్ నేను అడుగుతున్నాను. మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323 0030 0402323 4821, 0402970417 15కి కాల్ చేయండి. ఈలోగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసేయండి.

0: FM Rainbow 101.9.
1: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz విత్ యువర్స్ హాచి ప్రశాంతి. వనవందం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిసనర్స్తో. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ మృగశిర కార్తె, ఈ కార్తె మీకు ఎలా అనిపిస్తుంది, అలాగే తొలకరి జల్లు పులకింత కూడా మీకు ఎలా అనిపిస్తుంది అని నేను అడిగాను. మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323000, 0402323482121, మరొక నెంబర్ 0402970471515కి కాల్ చేయండి. మనకి కాలర్స్ అయితే కాల్ చేస్తున్నారు, మాట్లాడేసిద్దాం. హలో, ఆన్లైన్ లో ఉన్నానండి, చెప్పండి సార్.
2: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నాను.
1: నమస్కారం సార్, చెప్పండి.
2: మృగశిర కార్తీకి శుభాకాంక్షలు అండి.
1: థ్యాంక్ యూ సార్. మీరు కూడా
2: ప్రశాంతి మేడం గారు వచ్చారంటే ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం అండి. వాతావరణం
1: థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా అలాగే ఉంటుంది సార్.
2: ఇకపోతే ఋతుపవనం తెలంగాణకి తాకినాయి అని చెప్పారండి ఇందాకనే. ఇక రాత్రి వస్తుందో రేపు వస్తుందో వర్షం తెలియదండి. ఈ శుభ సందర్భంగా వర్షం నుంచి ఒక పాట వేయండి మేడం. ఇకపోతే టాపిక్ వస్తే మేడం, పొద్దున్నే ఇంగువ బెల్లం కలిపి పొద్దున్నే పరగడుతున్నాయి, చిన్న చిన్న ఉండవు చుట్టూ వేసుకున్నామండి.
1: ఓకే,
2: కేజీ చేపలు చాలా రేట్ ఉంటాయి అన్నయ్య, ఈ రోజునే చేస్తాను, నిన్నే తెచ్చిరండి. ఈ రోజు వండుకున్నామండి, మధ్యాహ్నం తిన్నామండి, ఇప్పుడు తినడానికి రెడీ ఉన్నామండి.
1: ఓకే, గుడ్ సార్. అయితే మేమే మిస్ అవుతున్నాం అన్నమాట.
2: వచ్చేయండి మేడం, వచ్చేయండి.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
2: కిలో తీసుకొచ్చేయండి, రెండు పూటలు మా భార్య నేనండి, ఇద్దరు అండి.
1: ఓకే, థ్యాంక్ యూ సార్,
2: థ్యాంక్స్ అండి. వర్షం నుంచి పాట మాత్రం తప్పనిసరిగా ప్లే చేయండి.
1: ఖచ్చితంగా సార్, ప్లే చేస్తాను.
2: థ్యాంక్స్ అండి, పోల్చేటి మెహర్ బాబా.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, మృగశిర కార్తీక్ గురించి చక్కటి చమత్కారమైనటువంటి మాటలు మాట్లాడారు కదా. మరొక కాలర్ మనకు రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, హలో, హలో, హలో,
3: హలో. నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: మృగశిర కార్తీక్ కరెక్టే, కానీ మాది వెస్ట్ గోదావరి జిల్లా. ఈ మృగశిర కార్తీలో చేపన వస్తుంది ప్రత్యేకంగా
1: సార్?
3: పులస, పులస చేప, దానికి పులస.
1: అవునవును, చెప్పండి.
3: ఈ చేప తినడం చాలా మంచిది, ఇది చాలా ఖరీదైన చేప. ఇది ఓన్లీ గోదావరి నీళ్ళు వచ్చినప్పుడు ఈ టైంలో వస్తుంది.
1: ఓకే, మీరు ఇవాళ చేసుకున్నారా సార్? మీ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సార్.
3: హలో, డాక్టర్ ఉంది అక్కడ. చేప తినడం వల్ల మంచి ఆరోగ్యంగా మంచిది, లోపల ఏమైనా లోపల మనకి ఏమైనా ఈ ప్రాబ్లం తినకపోతే. కానీ ఈ చేప ఖరీదు, చాలా ఖరీదు మేడం.

0: ఈ కిలోకి 3,000 ఉంటుంది.
1: ఓ, మీరు తిన్నారా సార్ ఇవాళ?
0: అయ్యో అయ్యో, మేము బజార్లో మేము తినకుండా ఎలా ఉంటాం అంటే, మాకు చుట్టుపక్కల మూడు ఫ్యామిలీ మేము కలిపి తెచ్చుకుంటాం. ఇది
1: ఓకే,
0: చాలా మంచి చేప పులుసు, దీనికి పులుస.
1: ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. గోదావరిలో మెయిన్గా దొరికే చేప అంటే పులస చేప ఇక్కడ ప్రత్యేకం అన్నమాట. సో అది తీసుకొని తిన్నారనమాట. మృగశీల కార్తీక గురించి మనకు అలాంటి విషయాలను పంచుకుంటున్నారు. సో మరొక కలర్ మనకు రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, హలో, నమస్తే అండి.
2: ప్రశాంత్ గారికి గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు?
2: బాగున్నా. నేను
1: చెప్పండి సార్.
2: మా అమ్మాయి ప్రశాంత్ సింగ్, నువ్వు బాగుండవు? బాగానే ఉంటా.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
2: మృగచీర కార్యక్రమం, మృగచీర కార్యక్రమం ఏంటంటే, ఇది వర్షాలకి కేంద్ర బిందువు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇది గ్రీష్మ ఋతు వస్తుంది, గ్రీష్మ ఋతువు స్టార్ట్ అవుతుంది కాదు కాబట్టి, దానికి తోడి వర్షపు చినుకులు వచ్చాయంటే ప్రకృతి అంతా కూడా పులకరించిపోతుంది, కొంచెం చల్లబడుతుంది. తర్వాత ఆరుద్రకార్తె వస్తుంది అనమాట. దీని తర్వాత ఆరుద్ర, ఆరుద్రకార్తెలో ఏం చేస్తారంటే, ఆరుద్రకార్తె మృగచీర ఆరుద్రలో వాన రాకపోతే ఆరు కార్తెల్లో వాన రాదు అని, అంటే పశ్చిమ ఉత్తర కార్తె వరకు వాన రాదు అని నానుడి. అప్పుడు ఏం చేస్తారంటే, రైతులంతా కలిసి ఇంకా ఉత్తర ఇంకా మనకు వాన రాలా, ఉత్తర అంటే ఒక రెండు కన్నా ఉత్తర చూసి ఇతర కంపాని, ఉత్తర చూసి ప్రధానం లేరా అని చెప్పినంత. అప్పుడు ఉత్తర్లో వాన బాగా కూర్చుంది అనమాట.
1: వర్షాలను బట్టి పనులను స్టార్ట్ చేస్తారనమాట.
2: ఇది ఏమవుతుందంటే, ఎప్పుడు ప్రశాంతంగా ఉండేదానికి ఈ మృగచీర కార్తి ప్రారంభం అవుతుంది అనమాట. చేపల విషయానికి వస్తే, మేము నాన్ వెజ్ తినం కాబట్టి మాకు అవసరం లేదు కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రశాంత వాతావరణం కోరుకుంటారు కాబట్టి మృగచీర కార్తీ అందరికి ఇష్టం.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మృగశీల కార్తె తొలకరి జల్లి గురించి ఇలా చెప్తున్నారనమాట. మనం మరికొందరు కాలర్స్తో మాట్లాడేద్దాం. వారితో మాట్లాడే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం, ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: FM Rainbow 101.9.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. మనం ఉన్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిసనర్స్లో. మనకి చాలామంది కాల్స్ చేస్తున్నారు, కాలర్స్ని అయితే తీసుకుందాం. హలో,
3: నమస్కారం ప్రశాంతి గారు.
2: నమస్కారం సార్.
3: ప్రభాకర్ రావు అని.
2: ప్రభాకర్ రావు గారు, చెప్పండి సార్.
3: బాగున్నారు?
2: బాగున్నానండి.
3: అయితే ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతి గారితో ప్రభాకర్ రావు మాట్లాడుతున్నారు ఇప్పుడు. అయితే మనకి మృగశ్రీ కార్తే వచ్చిందంటేనే కాస్త ఎండ నుంచి కాస్త చల్లదనానికి ఉపసే మనం. దాని తర్వాత వర్షాలు కూడా ఇప్పుడే స్టార్ట్ అయిపోతే అందరూ పెద్దవాళ్ళంతా చెప్పేశారు. అయితే ఏం చేశానంటే మేము కూడా వెజిటేరియన్ కాబట్టి ఇంగువాను బెల్లం అదే వాడుతుంటాం అనమాట. ఇంగువ ఏమిటంటే వేడినిస్తుంది. చల్లదనం కోసం వేడినిస్తున్నాడు శరీరానికి ఇంగువ అది.
2: అంటే నార్మల్ గా నాన్ వెజిటేరియన్స్ అయితే చేప ప్రసాదం తీసుకుంటారు కాబట్టి మీరు
3: చేప కూడా వేడేనమ్మా.
2: అవును సార్, అవును వేడనే ఉంటారు.

0: చెప్పారు, నాకైతే తెలియదు కానీ అది కూడా హీట్ పదార్థమే. అందుకోసం మేము ఇంగువ వాడతాం అనమాట. బెల్లం దేనికంటే క్యాలరీస్ కోసం అని.
1: ఓకే, ఆ రెండు కలిపి తీసుకుంటారనమాట.
0: తీసుకుంటాం అనమాట.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.
0: అమ్మా ప్రశాంత్ గారు నమస్కారం, ఓరేడి ప్రభాకర్ రావుని.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మృగశీర కార్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి సార్ కూడా ఏం చెప్పారంటే, ఇంగువ తీసుకోవటం వల్ల దాని బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పారు. ఎందుకంటే ఫిష్ తినలేని వాళ్ళు కూడా ఇంగువతో ఇలా వేడిని కాస్త చల్లదనం చేసుకోవడానికి ఇంగువ బెల్లం కలిపి తీసుకుంటారట. సో మరొక కలర్ మనకు లైన్లో ఉన్నారు, మాట్లాడేది. హలో
2: అండి,
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: మంగా భాస్కర్ మాట్లాడుతున్నాను.
1: మంగా భాస్కర్ గారు, బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
2: బాగున్నా అండి, చాలా.
1: చెప్పండి మేడం.
2: ఈరోజు ముందు మన పండగ కదా, మన ఆకాశవాణి పండగ శుభాకాంక్షలు అండి.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా
2: మనందరం థ్యాంక్ యూ. మనం ఒకరికొకరు చూసుకోకపోయినా ఇంత చక్కగా మాట్లాడుకోగలుగుతున్నాం కదా.
1: అవును మేడం,
2: మా నా రేడియోతో అనుబంధానికి చచ్చి పుత్తు కూడా అయిపోయింది 60 ఏళ్ళ పైన. మా చిన్నప్పటి
1: అయితే మేము అప్పుడు ఇంకా పుట్టలే మేడం.
2: పుట్టలేదు, మేమే చెప్తున్నాం కదా. ఎందుకంటే మా చిన్నప్పుడు నేను పుట్టక ముందు నుంచి ఉండింది రేడియో, అలా అలవాటు అయిపోయింది అనమాట రేడియో అని అంటే.
1: ఓకే,
2: ఇక తొలకరి జల్లు అని అంటే ఆ మట్టి వాసనతో ఎంత హాయిగా ఉంటదండి.
1: అవును మేడం,
2: మనం పల్లెటూరులో ఉంటే ఇంకా పంట పొలాలు అవి, కనీసం ఇక్కడ మంచి చెట్ల దగ్గర ఉంటే కూడా చిన్న తుప్పర పడుతుంటే ఆ చిరుగాలికి ఆ చెట్లు ఆకులు అలా కదులుతుంటే ఎంత హాయిగా ఉంటుంది.
1: గాలిని ఆస్వాదించడం వల్ల బాగుంటుంది అన్నమాట.
2: ప్రకృతిలో ఎంత ఆనందం ఆస్వాదించడానికి ఎంతో ఉంటదండి, చాలా బాగుంటది. కాబట్టి అందరికి ఈరోజు మృగశీర కార్తీ శుభాకాంక్షలు అండి.
1: థ్యాంక్ యూ మేడం, మీకు కూడా మేడం.
2: థ్యాంక్ యూ సో మచ్,
1: థ్యాంక్ యూ. ఓకే మేడం, మృగశీర కార్తీ గురించి దాని వైభవం, తొలకరి జల్లు, ఆ శ్వాస ఎలా ఉంటుంది, ఆ మట్టి నుంచి వచ్చే ఆ వాసన, ఆ తొలకరి వాసన ఎలా ఉంటుంది అనేది మనకు క్లియర్గా చెప్పారనమాట. మనకి మరొక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, హలో, హలో, కాల్ కట్ అయిపోయినట్టుంది. ఎస్, మళ్ళీ మనం మాట్లాడేద్దాం ఒక సాంగ్ తర్వాత.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9.
3: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. మనం ఉన్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ లో. మనకి కాలర్స్ అయితే చాలా కాల్స్ చేస్తున్నారు, సో వారితో మాట్లాడేద్దాం. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, కాల్ కట్ అయిపోయింది, మరొక నెంబర్ తీసుకుందాం. హలో.
4: సంధ్యా వందనం అండి, ప్రశాంతి గారు.
3: సంధ్యా వందనం అండి, మురళి గారు చెప్పండి.
4: ఎలా ఉన్నారు?
3: బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
4: బాగున్నానండి.
3: ఓకే సార్, చెప్పండి సార్.
4: మృగశిర కార్తి, దాని గురించి అండి?
3: అవును సార్, అవును, తొలకరి జల్లు మృగశిర కార్తి గురించి చెప్పండి.
4: అది నిజంగా కూడా అద్భుతం ప్రశాంతి గారు. అసలు ఈ ప్రకృతి అద్భుతము, ఈ ప్రకృతి లోపల ఈ మార్పు వచ్చినప్పుడు దాన్ని చవ చూడడం కూడా అదొక అద్భుతమే. మన పెద్దలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టి మనకు గుర్తులుగా ఉంచారు. మృగశిర కార్తీనాడు అంట, 7 అంటే పాతాల లోకంలో కింద భూమి లోపల ఉన్న రాయి కూడా చల్లబడిపోతుంది అంట. కింద 7 లోకాలు, పైన 7 లోకాలు కదా, ఊర్ధ్వ లోకాలు 7, అధవ లోకాలు 7. అయితే ఆ 7 లోకాల లోపల కింద ఉన్న రాయి కూడా చల్లబడిపోతుందంట ఈ మృగశిర కార్తీనాడు. మా నానమ్మ అనేది. ఇంకోటి ఏంటంటే భక్తిని బ్రదర్స్ వాళ్ళ ఫెస్టివల్ నడుస్తుంది ఈ రోజు. ఫెస్టివల్ అంటే చాప మందు, నీకు ఐడియా ఉందా?
3: ఐడియా ఉందండి. నాంపల్లి
4: ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వేస్తారు. అస్తమ వాళ్లకు, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు వాళ్ళు చేప మంది వేస్తారు. ఈ రోజే మళ్ళా ఈ 2-3 డేస్ ఈ తిథి ఉన్నప్పుడే అది పనిచేస్తుంది శరీరం లోపల కూడా. అంటే ఈ ప్రకృతికి మన శరీరానికి తేడా ఏం లేదండి ప్రశాంతి గారు. ఎందుకంటే

0: మన లోపల కూడా ఈ ప్రకృతి లోపల ఏమేమి ఉన్నాయో, భూమిలో ఏమున్నాయో సేమ్ మన లోపల కూడా అదే ఉంది. అంటే మన పెద్దలు అంటుండే, నువ్వు బయట చూస్తేందుకు ప్రయత్నం చేస్తున్నావు కానీ నీ లోపల నువ్వు తొంగి చూసుకున్నావు అంటే నీకు ఇంకా బయట చూడాల్సింది ఏమి ఉండదు అని చెప్పేసి. అయితే ఈ మృగశిర కార్తీనాడు ఏదైతే వాళ్ళు వేసే ఔషధం ఏదైతే ఉందో ఇప్పుడే అది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడే అది ఆ ఔషధం అనేది ఈ శరీరానికి పారి ఒక సైడ్ ఎఫెక్ట్
1: కాకుండా, ఎలాంటి జబ్బులు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్
0: అటువంటి అటాక్ కాకుండా ఫ్రీగా అవుతుందండి. అంత ప్రత్యేకత, అంత ప్రాముఖ్యత ఈ దినానికి మృగశిర కార్తీకి. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా మన ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే మామూలు సమస్య కాదండి. అంటే మీలాంటి వారు, ఇంకా మీ పైన చేసే పెద్దవారు, ఈ ఆకాశవాణిని ఇన్ని రోజుల నుంచి దీన్ని మాకు అందించడమే కాకుండా ఇదొక పెద్ద సంస్థ, దానికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి.
1: మేము కూడా ఇందులో ఆర్జీగా చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం.
0: చాలా గర్వమే కాదండి, ఇంకోటి ఏంటంటే మీరు గర్వపడాల్సిందే. ఎందుకంటే మళ్ళా మిమ్మల్ని ట్రైన్ చేసి మీ ఒక ఆ ఒక సహనం ఉంది చూడండి, మేము మాట్లాడుతున్న మీరు ఇస్తున్న ఆ సహనము, మీ లోపటున్న ఆ ఒక ఆప్యాయతను కూడా జోహార్ అండి దానికి.
1: థ్యాంక్ యూ సార్, ఇంత పెద్ద మాట సార్, నిజంగా చాలా ధన్యవాదాలు.
0: మాట కాదండి, అసలు మీ పై అధికారులు ఉన్నారు చూడండి,
1: అవునండి,
0: వారికైతే నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్.
1: హ్యాట్స్ ఆఫ్, ఎన్ని కృతజ్ఞతలు, ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనిపిస్తుంది నాకు కూడా.
0: ఎందుకంటే యాక్చువల్ గా మనకు టీవీ గానీ ఈ ఇంటర్నెట్ గానీ ఇప్పుడు వచ్చాయండి, వీటికి ముత్తాత ఎవరయ్యా అంటే రేడియో అంతే.
1: థ్యాంక్ యూ సార్, చక్కటి సందేశం చెప్పారు ఇవాళ, నాకు చాలా హ్యాపీగా ఉంది. మరొకసారి మీరు గుర్తు చేశారు మా ఆర్జేస్ ని, మా అనౌన్సర్స్ ని, మా సీనియర్స్ ని. సార్ చెప్పండి,
0: వీలైతే ఈరోజు మనకు తొలకరి చీమకి వస్తుంది కదా, నాకు నువ్వు వస్తానంటే వద్దంటాలో ఆ పల్లవి గుర్తొస్తలేదండి. ఎందుకంటే సిద్ధార్థ వ్యవసాయం పనిచేస్తాడు చూడండి, గల్ గల్ మన సాంగ్ ప్లే చేయండి
1: తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత మంచి విషయాలు చెప్పినాక ఇంకా మేము ఉత్సాహంగా ఉండకుండా ఎలా ఉంటాం సార్? మృగశిర కార్తీక గురించి, ప్రకృతి గురించి, చేప ప్రసాదం గురించి, ఈరోజే తీసుకోవడం వల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ గురించి, అలాగే ఆకాశవాణిని అద్భుతంగా పొగిడారండి. అంటే మీలాంటి శ్రోతలు ఉండటం వల్లే మాలాంటి ఆర్చేస్ కూడా మేము మాట్లాడి మా ఎనర్జీని మొత్తం పోగు చేసి మీరు ఇలాంటి చక్కని మాటలు మాకు చెప్తుంటే మేము కూడా చాలా ఉత్సాహంగా గర్వంగా ఫీల్ అవుతూ, అసలు ఇక్కడ పనిచేస్తున్నందుకు ఎంత థ్యాంక్ఫుల్గా ఆ గాడ్కి కానివ్వండి, మా ఆచెస్ కానివ్వండి, మా అనౌన్సర్స్కి, మా సార్ వాళ్ళకి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అనిపిస్తుంది నాకు. నేనైతే ఆకాశవాణిలో పనిచేస్తున్నందుకు చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆ సంతోషం అనేది నా మాటల్లో మీకు అర్థం అవుతుంది. సో మనకి మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నాను. నరసింహారావు
2: గారు
1: చెప్పండి.
2: కే రమేష్ మాట్లాడుతున్నామా, టాపిక్ చాలా బాగుందమ్మా. 1963 నుంచి రేడియో వింటున్నానమ్మా. అయితే అప్పుడు రేడియో కామెంటరీ వచ్చేది, క్రికెట్ కామెంటరీ వచ్చేది మార్నింగ్ 4:30 ఆస్ట్రేలియాలో నడిచిన మ్యాచ్ క్రికెట్ కామెంటరీ వచ్చేది, పక్కన రేడియో పెట్టుకుని పండుకునేదమ్మా. అంత అయింది అప్పుడు. ఇంకోటి ఏంటంటే ఆకాశవాణి హైదరాబాద్ లో వచ్చే రమణక్క అని వచ్చేదమ్మా, రతన్ ప్రసాద్ కార్మికుల కార్యక్రమంలో సండే ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసేదమ్మా, చాలా బాగుండేది అది.
1: ఓకే, ఆ ప్రోగ్రామ్ కోసం
2: వచ్చేది. ఇప్పుడు స్టేషన్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయిపోయింది కే విజయ గారు, ఇంత బాగా చూసేదంటే అంత చాలా బాగుండేదమ్మా. ఇంకోటి మట్టపల్లిరావు, ఇలియాస్ మరియు ఉమాపతి, ఇందిరా బెనర్జీ వీళ్ళంతా చాలా బాగా చేసేది యూత్ భారతిలో. అప్పుడు చాలా బాగా ఇప్పుడు కూడా నేను టీవీ కూడా చూడను కానీ రేడియో
1: మాత్రం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
2: ఇచ్చానమాట.
1: ఓకే,
2: ఇప్పుడు వార్తలు కూడా మన మన ఆకాశవాణి వార్తలు అన్నంత క్లియర్ గా మంచిగా ఏ వార్తలు ఉండవమ్మా, కరెక్ట్ గా ఉంటుంది,
1: స్పష్టంగా ఎంత చెప్పాలో అంతే చెప్పడం, అవన్నీ ఆకాశవాణికి సొంతం సార్.
2: ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఆకాశవాణిని పొగుడుతుంటే చాలా చాలా గర్వంగా ఉంది. మీరు ఇలాగే పొగుడుతూ ఉండండి, మేము ఇలాగే మాట్లాడుతుంటాం, ఇలాగే ఎంటర్టైన్ చేస్తుంటాం, మీకోసం మంచి మాటలు మంచి పాటలు. మీరు ఏ విధంగా మమ్మల్ని కోరుకుంటారో, మా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో, అలాంటి మంచి సందేశం

విషయాలను మేము మీకు అందిస్తుంటాం, ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచి ప్రశాంత్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: FM Rainbow 101.9.
3: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz with యువర్ ఆచి ప్రశాంతి. మనం ఉన్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిసనర్స్. మనకి కాలర్స్ అయితే చాలా కాల్స్ చేస్తున్నారు, మాట్లాడిద్దాం. హలో
4: హలో
3: హలో నమస్తే అండి.
4: మేడం గుడ్ ఈవినింగ్.
3: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: నేను ఆకాష్ మేడం, నా పేరు
3: ఆకాష్ గారు. ఆకాశవాణికి కాల్ చేశారు, చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: హైదరాబాద్ వచ్చింది మేడం.
3: హైదరాబాద్ నుంచి సార్, చెప్పండి, టాపిక్ విన్నారా?
4: మీతో ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, చాలా బాగుంది.
3: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
4: ఆర్జే ఉండాల్సిన లక్షణాలు 100% ఉంది మీరు.
3: ఓహో, థ్యాంక్ యూ సార్, చెప్పండి.
4: ఏంటంటే 8 మంత్స్ టూర్ నుంచి రేస్తాకోర్స్ మనకు కూడా మేడం, ఒక సాంగ్ రిక్వెస్ట్
3: చెప్పండి.
4: దొంగ దొంగది మూవీ నుంచి వానా వానా వల్ల
3: తప్పకుండా సార్ వేస్తాను,
4: మీకే డెడికేట్ చేస్తున్నాం మేడం.
3: ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
4: థ్యాంక్ యూ మేడం,
3: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో హలో హలో హలో హలో సో మనకి కాల్ డిస్టర్బెన్స్ వల్ల కాల్ కట్ చేయాల్సి వచ్చింది. మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323-0030, 0402323-4821, 0402970-4715కి కాల్ చేయండి. హలో
5: హలో
3: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: నమస్తే, నాగయ్య నాయుడు అండి.
3: నాగయ్య నాయుడు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: గచ్చిబౌలి
3: నుంచి, చెప్పండి సార్.
5: మాకు రేడియో అయితే 1970 నుంచి మాకు అనుబంధం ఉంది మేడం.
3: ఓకే.
5: ఉదయం భక్తులు కొండి కూర్చున్నారాయణ గారు వార్తల నుంచి, మధ్యాహ్నం చిన్నక్క రాంబాబు ఈ కార్యక్రమాలు, ముఖ్యంగా ఆదివారం చలనచిత్రం వచ్చేది మేడం 9 గంటలకి, దానికోసం ఎంతో ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడంటే బోల్ టీవీలు వచ్చినాయి కానీ అప్పుడు ఆ ఆనందం వేరండి. అరే చలనచిత్రం
3: వస్తుంది.
5: తర్వాత బాలానందంలో కేరళ శ్రీనివాసన్ గారు మంచి కథలు చెప్పేవారు, అవి వింటే ఆనందం కలిగేది. ఈ రోజుల్లో ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఎం ద్వారా మళ్ళీ పాటలు పాత పాటలు వింటున్నాం. ధన్యవాదాలు.
3: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తుంది. కాల్ కట్ అయిపోయింది. సో ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ మళ్ళీ మీరు ట్రై చేయొచ్చు. మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323-0030, 0402323-4821, 0402970-4715కి కాల్ చేయండి. హలో
6: హలో
3: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
6: నా పేరు వెంకట్రావు అండి, అమీన్పూర్ నుండి మాట్లాడుతున్నాను.

0: అమీన్పూర్ నుంచి. సరే చెప్పండి.
1: ఈరోజు ఈ ఆకాశవాణికి ధన్యవాదాలు చెప్పాలండి. ఈరోజు
0: థ్యాంక్ యూ సార్.
1: నేను దాదాపు నేను 1980 నుంచి ఆకాశవాణి చూస్తున్నానండి,
0: ఓ
1: వింటున్నాము వింటున్నాము.
0: సూపర్ సార్.
1: నాటికలు వచ్చేవండి ఆ రోజులలో, నాటికలు, పొలం పనులు అవి కూడా వచ్చేవి. ఇప్పుడు కూడా నాకు నోట్లో వస్తా ఉంటదండి ఆకాశవాణి, ఏ వార్త శివంత బలదీవానంద సాగర్ అని, అది గుర్తొస్తా ఉంటాయండి. నాటిక కోసం ఎదురు చూసేవాళ్ళం కొన్ని రోజులు.
0: అదే అదే, అంత ఆకట్టుకుంది అనమాట మిమ్మల్ని.
1: అవునండి అవునండి.
0: ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
1: ఓకే థ్యాంక్ యూ.
0: సో ఇవాళ ఆకాశవాణి గురించి ఇంత గొప్పగా పొగుడుతుంటే, ఆకాశవాణిని ఇంతగానో గుర్తు చేస్తూ, ఆకాశవాణిలో ఎప్పుడో ప్రసారమైనటువంటి విషయాలను గుర్తుంచుకొని మరీ ఆ నాటికంటే నాకు ఇష్టం, అది ఆదివారం రోజు వచ్చేది, దానికోసం నేను ఎదురు చూసేవాడిని, ఎదురు చూసేదాన్ని అని చెప్తుంటే నిజంగా నాకు చాలా ప్రౌడ్గా ఉంది. అంటే ఆ టైంలో ఇంకా నేను పుట్టలేదు, సో నేను 2000 కిడ్ని. సో ఇప్పుడు నేను మీ మాటలు వింటుంటే, మీరు ఆ నాటికలు గుర్తు చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మీరు ఈరోజు ఆకాశవాణికి థ్యాంక్స్ చెప్పుకుంటే, మేము ప్రతిరోజు ఆకాశవాణికి థ్యాంక్స్ చెప్పుకుంటాం. ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఆకాశవాణికి ఎన్ని థ్యాంక్స్లు చెప్పుకున్నా తక్కువే, ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అనమాట. మాకు ఒక గాడ్ గిఫ్ట్ అనమాట, అంటే దేవుడు మాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు, ఆ వరాన్ని మేము యూజ్ చేసుకుంటున్నాం అనే ఫీలింగ్లో నేనైతే ఉంటానమాట. సో మనకి ఇంకా కాలర్స్ కాల్ చేస్తున్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో
2: హలో ప్రశాంతి గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్తే, నేను నా పేరు కౌశల్య గారి, మాట్లాడుతుంది మాట్లాడుతున్నాను.
0: కౌశల్య గారు చెప్పండి మేడం.
2: ఆకాశవాణి గురించి చెప్పనా నేను?
0: చెప్పండి, మీ ఇష్టం.
2: చేత భారతవంత అవుతుంది
0: చెప్పండి మేడం, షార్ట్ కట్ చేసి చెప్పండి.
2: సో చెప్తున్నా, అనుకుంది అన్నమాట ఆకాశవాణి గురించి చెప్పాలంటే.
0: ఓకే.
2: నేను 60-65 నుంచి వింటున్నాను, అంటే అప్పుడు చిన్నపిల్లని కానీ చదువుకుంటున్నాను కానీ వినేవాళ్ళం, అంటే కొత్తగా రేడియో కొని తెచ్చుకున్నాం.
0: ఓకే ఓకే.
2: అందుకని వినేవాళ్ళం. అందులోనేమో న్యూస్ పన్యాల రంగనాథరావు గారు, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం గారు వీళ్ళు చదివేవారు. పన్యాల రంగనాథరావు గురించి అంటే కంగు చాలా బాగా స్పష్టంగా చదివేవారు. సంస్కృతంలో వార్తాహ సుయంతం బల్లే బల్లేవన సంగ్రహ అని ఆయన చెప్పేవారు. తర్వాత సంస్కృతం పాఠ ఉండేది వారానికి ఒకసారి. ఆ తర్వాత మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమంలో పాకాల సావిత్రి గారని చిన్నక్క అనేవారు.
0: ఓకే.
2: ఆవిడ వాళ్ళ ప్రోగ్రాం వచ్చేది సాయంకాలం, పాడి కొంట అని వచ్చేది. తర్వాత 8 గంటలకి చిత్రలహరి అని వచ్చేది.
0: ఓకే.
2: దానికోసం 7 భోజనాలు చేసి రేడియో ముందు కూర్చునేవాళ్ళం.
0: ఓకే, వినడం కోసం.
2: వినడం కోసం మిస్
0: అవుతామేమో ఇప్పట్లా సీరియల్ మిస్ అవుతామని ఎలా చూస్తున్నారు మీరు ఆ కాలంలో రేడియో అలా వినేవారు అనమాట.
2: పాటలు అలాగే ఉండేవి కదా, ఎందుకంటే ఇప్పట్లాగా ఫోన్ చేస్తే పాటలు పెట్టాం జనరంజని ఇవన్నీ లేవు అప్పట్లో.
0: ఓకే.
2: చిత్రలహరిని వచ్చేది హిందీలో కూడా, బినాకా దీప్మాల అని వచ్చేది, అమీన్ సయానీది, ఏదో అనేవారు ఆయన, అమీన్ సయాని అనే ఈ మధ్యన పోయారు ఆయన, బలే ఉండేది ఆయన. బినాకా గీత్మాల అని వచ్చేది ఇందులో. తర్వాత జవాన్ల కోసం పోరాడే జవాన్ల కోసం ఒక ప్రోగ్రాం వచ్చేది. ఇవన్నీ వినేవాళ్ళం మేము. తర్వాత శారదా శ్రీనివాసన్ గారు, అమ్మ ఆవిడ గొంతు అంటే చెప్పలేము. తర్వాత మాలచేతులు గారిది ఒక ప్రోగ్రాం ఉండేది ఆదివారం, ప్రశ్నలు జవాబులు అని. ఇవన్నీ ఇప్పటికీ మర్చిపోలేదు. నాకు ఇప్పుడేమో నేను సీనియర్ సిటిజన్ అయినా అన్ని కలుసుకుంటూ ఉంటాను.
0: ధన్యవాదాలు మేడం, ఇవన్నీ గుర్తుంచుకొని మాకు గుర్తు చేసినందుకు. అంటే మేము 2000 కిడ్ కదా, అంటే మాకు అంత తెలియదు అనమాట. సో మీరు గుర్తు చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది.
2: తర్వాత మృగశిరా కాస్త అంటే ఇప్పుడు దుక్కి దున్నుతారండి, ఏరువాక సాగేరో అని పాట ఉంది కదా వైద్యారమ్మ దీనిది.
0: అవును మేడం, అవును.
2: ఏరువాక సాగే ఇప్పుడు దుక్కు దున్ని విత్తనాలు చల్లుతారు తొలకరి వానలకి. అది రైతులు ఇప్పుడే ఆ పనులు చేసుకుంటారు, దున్నేసి విత్తనాలన్నీ వేసుకుంటారు అనమాట ఈ తొలకరి వానకి.
0: ఇప్పుడు సాగుకు రెడీగా ఉందన్నమాట.
2: అది ఇప్పుడే సాగుకి రెడీ అవుతుంది.
0: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మేడం ఎలా చెప్పారంటే మృగశీర కార్తీ గురించి

సాగు ఇప్పుడే సాగుతుందని చెప్పారు. అలాగే ఆకాశవాణిని 1965 నుంచి మేడం చిన్ననాటి నుంచే వింటూ ఉన్నారంట. అప్పుడే కొత్తగా రేడియో తెచ్చుకోవడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రసారం చేయడం, మేడం కూడా వినడం, వాటిని ఆనందించడం, ఒక్కో ప్రోగ్రాం గుర్తుపెట్టుకోవడం, అంటే ఎవరు దేనికి మాట్లాడుతున్నారు, ఎవరి వాయిస్ అనేది ఆ వాయిస్ గుర్తుపెట్టుకొని ఆ చిత్రలహరి గురించి, అంటే ఒక్కో టాపిక్ గురించి చెప్తుంటే నిజంగా నాకే గర్వంగా ఉందండి. ఎందుకంటే నాకు తెలియదు కదా, మేము ఇప్పుడు నుంచి వచ్చిన వాళ్ళం. సో మీరు గుర్తుంచుకొని మాకు ఆ ప్రోగ్రామ్స్ను గుర్తు చేస్తూ, మా ఆకాశవాణిని, మా ఆర్జేస్ను గుర్తుంచుకొని మమ్మల్ని అభినందిస్తుంటే అది ఎవరికైనా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుందండి. మీరు ఇలాగే వింటూ ఉండండి, మిమ్మల్ని మేము ఇలాగే ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. సో మనకి మరొక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, కాల్ కట్ అయిపోయింది. హలో.

0: ఆ చిత్రలహరి గురించి అంటే ఒక్కో టాపిక్ గురించి చెప్తుంటే నిజంగా నాకు గర్వంగా ఉందండి. ఎందుకంటే నాకు తెలియదు కదా, మేము ఎప్పుడో నుంచి వచ్చిన వాళ్ళం. సో మీరు గుర్తుంచుకొని మాకు ఆ ప్రోగ్రామ్స్ను గుర్తు చేస్తూ, మా ఆకాశవాణిని, మా ఆర్జేస్ను గుర్తుంచుకొని మమ్మల్ని అభినందిస్తుంటే అది ఎవరికైనా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుందండి. మీరు ఇలాగే వింటూ ఉండండి, మిమ్మల్ని మేము ఇలాగే ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. సో మనకి మరొక కలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, కాల్ కట్ అయిపోయింది. హలో, హలో,
1: హలో,
0: హలో
1: ప్రశాంతి గారు.
0: సార్ చెప్పండి.
1: పెద్దవారి పేరు నాకు గుర్తు లేకుండే ఇప్పుడు గుర్తొచ్చింది.
0: సార్ చెప్పండి.
1: కామేశ్వరి మేడం, కార్యవర్తి సార్ ఉన్నారా ఇప్పుడు?
0: ఉన్నారండి.
1: కార్యవర్తి సార్ ఏనా ఇప్పుడు చేసేది?
0: అవును సార్, చెప్పండి.
1: హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్.
0: అవునండి.
1: అయితే కార్యవర్తి సార్ కి, కామేశ్వరి మేడం గారికి, సుబ్బారావు గారికి, ఇంకోటి ప్రశాంతి గారు, మన రెయిన్బోలో రెయిన్బో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇప్పటి వరకు అదే ఆర్జే ఉన్నారు. ఆ ఆర్జే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నారు. మురళి గారు, నా పేరే తనది కూడా.
0: ఓకే, మురళి గారు ఉన్నారు, నిజమే.
1: మురళి గారు ఈ రోజు కూడా ఆర్జేయింగ్ చేస్తున్నారు. తను ఆయనకు కూడా ఇంత సేవ అందించినందుకు ఆయనకు కూడా కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
1: ఇంకోటి ఏంటంటే, నాకు కామేశ్వరి మేడం గారు, ఇంకా అంటే మేడం గారిని నేను కలిశాను, అందుకే నాకు తన పేరు గుర్తొచ్చింది, కామేశ్వరి మేడం ని. కార్యవర్తి సార్ గారి అయితే నేమో లాస్ట్ టైం నేను మన స్వాతి శరత్ గారితో కూర్చొని ప్రోగ్రామ్ చేసిన ఉండే కార్యవర్తి సార్.
0: ఓకే,
1: ఆ విధంగానే అందుకే కంగ్రాచులేషన్ చేద్దామని సార్ కి.
0: తప్పకుండా,
1: మరలా భావించొద్దు.
0: అయ్యో, మీరు మాకు కాల్ చేసి మమ్మల్ని అభినందిస్తుంటే మేము దాన్ని ఎలా తప్పుగా తీసుకుంటామండి. ఇది సార్ వాళ్ళు కూడా వింటూ ఉంటారు ఈ ప్రోగ్రామ్ ని, మీరు అభినందించారని వాళ్ళు కూడా సంతోషిస్తుంటారు.
1: ఎందుకంటే వీళ్ళ సేవ చాలా పెద్దదండి.
0: నిజంగా సార్, నిజంగా చాలా పెద్దది, చాలా గొప్పది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో,
2: హలో,
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్కారం మేడం, నా పేరు మురళీధర్, జగద్గిరి గుట్ట. గుడ్ మార్నింగ్ ఆర్గనైజేషన్.
0: మురళీధర్ గారు చెప్పండి.
2: ఎస్ఎంలో మంచి మంచి ప్రోగ్రామ్స్ మేడం. ఉదయమే కాలర్స్ అటెండ్ చేస్తుంటారు. నేను మా పాప కాలేజ్కి వెళ్ళేటప్పుడు కాల్స్ అటెండ్ చేస్తుంటారు. ఏదో ఒక టాపిక్ ఎలా ఉంటుంది టాపిక్ అంటే, సమాజానికి, కుటుంబానికి, దేశానికి ఉపయోగపడే టాపిక్స్ ఇస్తారు మేడం. ఒక సైకలాజికల్ టాపిక్ కావచ్చు, ఈ రోజు కుటుంబ వ్యవస్థ ఏంటి, ఈ రోజు పెళ్లిళ్ళు ఎందుకు అవ్వట్లేదు, ఈ రోజు సమాజం ఎందుకు ఇలా అని ఇస్తారంటే, ప్రతి ఒక్కరు ఆ టాపిక్స్ కి స్పందించి వాళ్ళలో వాళ్ళు మార్పు తెచ్చుకోవాలనేటటువంటి టాపిక్స్ ఇవ్వడం ఆర్జేస్ కి హ్యాట్స్ ఆఫ్ మేడం. ఆ ప్రోగ్రామ్ డిజైనర్స్ కానీ.
0: థ్యాంక్ యూ సార్, మళ్ళీ మీరు మమ్మల్ని గుర్తు చేసి, మేము చేసినటువంటి వాటి గురించి గుర్తు చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది.
2: థ్యాంక్ యూ మేడం,
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తుండండి. నిజంగా ఆకాశవాణిని పొగుడుతుంటే నాకు ఆనందానికి అవధులు లేవన్నమాట. వాళ్ళు ఎప్పుడెప్పటి ప్రోగ్రామ్స్ను గుర్తుపెట్టుకొని, ఆ గొప్ప ఆర్జేసిన అందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళు మమ్మల్ని ప్రశంసించడం చాలా హ్యాపీగా, గర్వంగా ఉంది. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz, విత్ యువర్స్ ఆర్జే ప్రశాంతి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మియాపూర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎంసీ పరిధిలో 1,674 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేసేందుకు బీఎల్ఓలు, సూపర్వైజర్లకు భద్రతా సహకారం అందించాలని పోలీస్ అధికారులను రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ స్టీల్ ప్లాంట్లోని SMS 2, STC 3 హీట్ FGలో భారీ మొత్తం ఉక్కు ద్రవం లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారని సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేస్తుంటే తమపై నిందలు వేస్తున్నారని మంత్రి శ్రీధర్బాబు మండిపడ్డారు. నాజీ సిద్ధాంతాలకు సీఎం రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాష్ట వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలను ముమ్మరం చేసి నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగబద్ద పదవిలో ఉండి అబద్దాలు చెబుతున్నారని తెలంగాణ బీజేపీ రాష్ట శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి కోరలేదని ఆయన ఆఫీసే స్పష్టం చేసిందన్నారు. ఇరాన్, ఇజ్రాయిల్ పరస్పర తాజా పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. ఇప్పుడు నవభారత స్వరం వింటారు.
1: ఆకాశవాణి.

0: ప్రజా ప్రసార సేవలు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నవభారత స్వరం ప్రత్యేక రూపకం వింటారు. రచన డాక్టర్ మల్లెగొడ గంగాప్రసాద్, కె సందీప్. వ్యాఖ్యానం కార్యవర్ధి గోపిశెట్టి, కె సందీప్. ఎడిటింగ్ జె ప్రభాకర్. వినండి నవభారత స్వరం ప్రత్యేక రూపకం.
1: శబ్దానికి రూపం లేదు, కానీ రేడియో సెట్ను చూసినప్పుడెల్లా అది నమ్మాలనిపించదు.
2: గాలికి నిలకడ లేదు, కానీ రేడియో ప్రసారాలు విన్నప్పుడల్లా పరవశింపజేసే మాటలు పాటలతో ప్రశాంత పరిమళం మనసును తాకుతుంటే గాలికి నిలకడ లేదంటే తప్పే అనిపిస్తుంది.
1: రేడియో దృశ్యాన్ని చూపదు, కానీ ఆకాశవాణి ట్యూన్ చేసినప్పుడల్లా ఊహల ప్రపంచం స్వేచ్ఛగా రంగులద్దుకుంటూ మరో ప్రపంచాన్ని కళ్ళ ముందు నిలుపుతుంటే ఇంతకన్నా దృశ్య రూపం ఏ విజువల్ ఎఫెక్ట్స్ చూపుతుంది అనిపిస్తుంది.
2: మాటల్లో మంత్రజాలం, పాటల్లో ఇంద్రజాలం, కార్యక్రమాల్లో శ్రమ సౌందర్యం, భక్తిలో ముగ్ధ మనోహరత్వాన్ని నిలుపుకున్న ఆకాశవాణి అంటే ఇష్టం ఉండని వారు ఎవరుంటారు?
1: ఉషోదయాన భక్తిరంజని స్వరమై, మధ్యాహ్నం రైతు లోకానికి మార్గదర్శనమై, సాయంత్రం లలిత జానపద సంగీత మాధుర్యమై, రాత్రివేళ హరికథగా, కవితగా, నాటకంగా కోట్లాది మస్తిష్కాల జ్ఞాపకాల్లో ఆత్మీయ బంధువైంది ఆకాశవాణి. అందుకే రేడియో తరతరాల భారతీయుల జీవిత యాత్రలో నిశ్శబ్ద సహచరిగా నిలిచిన అద్భుత మాధ్యమమైంది.
2: టెలివిజన్ అందరికీ ఒకే చిత్రాన్ని చూపిస్తుంది, కానీ రేడియో మిలియన్ మెదళ్లలో మిలియన్ వేరువేరు చిత్రాలకు జన్మనిస్తుంది అన్న రచయిత్రి పెగ్గీ నూనన్ వాక్యాలు నిత్య సత్యాలు కదా. రేడియో కేవలం వినిపించదు, మనోఫలకం మీద చిత్రాన్ని చూపిస్తుందనేది శ్రోతలకు అనుభవమే కదా.
1: హాస్య రచయిత డెనిస్ నోర్డెన్ కూడా ఒక సందర్భంలో, నేను టెలివిజన్ కంటే రేడియోనే ఎక్కువగా ఇష్టపడతాను, టీవీ కేవలం ఒక ఏకపాత్రాభినయం లాంటిది, కానీ రేడియో ఒక సంభాషణ, రేడియో మీ తలలో పదాలను నాటితే మీ మనసు ఆ చిత్రాలను స్వయంగా నిర్మించుకుంటుంది అని చెప్పారు. ఐ డ్రింక్ రేడియో, ఐ ఈట్ రేడియో, ఐ స్లీప్ రేడియో అంటున్న రేడియో రామం.
3: రేడియో ఎంత చిన్న మాట, ఎంత గొప్ప లింక్. నిజంగా 8 గంటల మా చిన్నప్పటి మర్ఫీ రేడియో నుంచి నెమ్మదిగా పరిణామ క్రమంలో మారుతూ మారుతూ ఇప్పుడు అరచేతిలో అమరే సెల్ ఫోన్లో శాటిలైట్ రేడియో వరకు కూడా ఎంత గొప్ప పాత్ర రేడియోది. ఎంత విడదీయరాని బంధం మనిషికి మనిషికి కూడా మధ్య, ఎంత చక్కటి లింక్ ఇది. అందుకే ఐ డ్రింక్ రేడియో, ఐ ఈట్ రేడియో, ఐ స్లీప్ రేడియో.
2: మన భాష మెరుగవ్వాలన్నా, పదజాలం పెంపొందాలన్నా రేడియోని మించిన గురువు ఎవరుంటారు? అందుకే రేడియోను శబ్దాల మాయాజాలం అంటారు. ఒకవేళ టెలివిజన్ మొదట కనుగొనబడి ఆ తర్వాత రేడియో వచ్చుంటే అబ్బా ఎంత అద్భుతమైన ఆవిష్కరణ ఇది, అచ్చం టీవీలానే ఉంది. కానీ మనం దీనిని ఒకే దగ్గర కూర్చొని చూడాల్సిన అవసరం లేదు, ఎంచక్కా పనులు చేసుకుంటూ వినొచ్చని జనాలు ఆశ్చర్యపోయేవారని జర్నలిస్ట్ చార్లెస్ ఓజ్గుడ్

0: చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్య అక్షర సత్యం కదా.
1: మన రోజువారీ జీవితంలో అన్ని పనులు చేసుకుంటూనే రేడియోను వినడం మన కుటుంబంలోని వ్యక్తిగా, స్నేహితుడుగా, గురువుగా, బంధువుగా, శ్రేయోభిలాషిగా రేడియో ఒదిగిపోవడం మానవ వికాస దశలో గొప్ప పరిణామం.
0: ఆకాశవాణి ఒక అద్భుత గల సమాహారం అంటూ రేడియోను అభివర్ణిస్తున్నారు ఆకాశవాణి స్వరాభరణం వ్యాఖ్యాత శ్రీ మల్లాది చంద్రశేఖర శ్రీనివాస్.
2: అక్షరాలు ధ్వని తరంగాలపై తేలివస్తూ వీణులను మీటి శ్రోతల హృదయంలో పరిమిళించే అనుభూతికి మరో పేరే రేడియో. పగటి అలసట, రాత్రి సేద, గడిచిన ఉదయం, నడిచిన మధ్యాహ్నం, ముసిరిన రాత్రి, అన్నిటా విడువని నేస్తం మన రేడియో. తోవలేని బాటలో, దారి దొరకని చోటులో, నదీ తీరంలో, అరణ్యాల అంచులలో, కాంతి తరంగాలు కూడా చేరలేని చీకటిలో శబ్ద తరంగమై ప్రసరించి మధురంగా మారుమురుగే ఉత్తమ సహచరి మన ఆకాశవాణి. రేడియోలో నటన కనిపించదు, భావం పలికే స్వరంలో వినిపిస్తుంది. శృతి, మార్పు, లయ, విరామం, ఉచ్చారణ, శబ్ద తీవ్రత, మృదుత్వం, ఆహ్వానం, ఇవన్నీ కలిసి వినపడే అభినయం, మనసు వినే చిత్రకళ రేడియో. శబ్దం, స్వరం, భావం, మౌనం, జ్ఞాపకం, మానవ సంబంధం, వీటన్నింటినీ కలబోసిన వాచక నైపుణ్యంతో, అదృశ్య శ్రోతతో ఆత్మీయ బంధాన్ని నిర్మించే ఊహల ఊసల వంతినే రేడియో. ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చే రేడియో అలలు శబ్ద ప్రసార భావ తరంగాలు. వరుస అంటే క్రమం, ప్రవాహం, నిర్మాణం. రచన అర్థాన్ని చెబితే భావాన్ని వాక్కు చెబుతుంది. ఆ వాగర్థాలు కలిసే అద్భుత అనుభూతే రేడియో. అందుకే ఆకాశవాణిలో చివరికి నిలిచేది శబ్దం కాదు, ఒక మనిషి మనసుకు అత్యంత దగ్గరగా ఉన్నాడనే అపురూపమైన అనుభూతి. శ్రోతల చెవుల నుంచి ఊహల ఊసులలో ఆడుకునే అందమైన తోరణాలు ఆకాశవాణి కార్యక్రమాలు. పేరు మారినా ఉనికి మారకుండా 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఆకాశవాణి దశ దిశలా తన శబ్ద తరంగాలను వ్యాపింపచేస్తూ మరో 10 ఏళ్లలో శత వసంత సీమకు పరుగులు పెడుతోంది. శబ్దం నుంచి అనుభూతి వరకు, స్వరం నుంచి సంబంధం వరకు, అలనుంచి జ్ఞాపకం వరకు, రేడియో నుంచి మానవ సాన్నిధ్యం వరకు సాగిపోతున్న ఆకాశవాణి ఒక అద్భుత గళ సమాహారం, విశ్వసనీయ భారతీయ వాణి. అలవరసలపై తేలియాడి మదినిండా మధుర ఊహలను నింపే ఆకాశవాణిని అప్పుడు విన్నాం, ఇప్పుడు వింటున్నాం, ఎప్పుడూ వింటూనే ఉందాం.
0: రేడియో వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితంగా హృదయాలను తాకుతుంది. ఇది మాట్లాడే వ్యక్తికి, వినే శ్రోతకి మధ్య ఒక నిశ్శబ్ద మానసిక బంధాన్ని ఏర్పరుస్తుందన్న మార్షల్ మెక్లుహాస్ మాటల మర్మం చాలా లోతైనది, తాత్వికమైనది కూడా.
1: అసలు రేడియో ప్రతి ఒక్కరికి ఒక చిన్ననాటి జ్ఞాపకం కదా. నా చిన్నతనం నుండి నేను రేడియోలో ఏదో ఒకదాని కోసం వెతుకుతూనే ఉండేవాడిని. రైలు కూతలు, గుడి గంటలలాగే రేడియో నా జీవితపు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంటే మోగుతూనే ఉంటుంది అన్న ప్రముఖ సంగీత విద్వాంసులు బాబ్ డైలాన్ మాటలు అందుకు నిదర్శనాలు. ఆకాశవాణికి వయసు పెరగదు, శబ్ద యవ్వనంతో ఎప్పటికీ అలరారుతూనే ఉంటుంది అంటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ స్టేషన్ డైరెక్టర్గా సేవలందించిన శ్రీ విజయ రాఘవరెడ్డి గారు.
3: కాలం పరుగు తీయవచ్చు, సాంకేతికత రూపాంతరం చెందవచ్చు, కానీ ఆకాశవాణి విశ్వజనీన స్వరం తరాల జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యం. ఇది ఒక నాగరికతకు అక్షర రూపం. ఒకవైపు మన ఆకాశవాణి తన ప్రస్థానంలో 90వ వసంతంలోకి అడుగుపెట్టిన చారిత్రక సందర్భం ఇది. మరోవైపు ఈ సుదీర్ఘ ప్రస్థానంలో దాదాపు 33 సంవత్సరాల పాటు ఈ పవిత్రమైన ప్రసార యజ్ఞంలో ఒక భాగస్వామిగా నిలిచిన నా వ్యక్తిగత భాగ్యం. ఈ 33 ఏళ్ల నా ప్రయాణంలో నేను కేవలం ఉద్యోగం చేయలేదు, భారతదేశపు అస్తిత్వాన్ని, సంస్కృతిని, ప్రజా చైతన్యాన్ని శబ్ద తరంగాలుగా మార్చే ఒక అద్భుత ప్రక్రియను నా కళ్ళతో చూశాను. కొన్ని సంవత్సరాలు నా చే

0: విద్యార్థులతో కూడా నడిపించాను. ఇది నాకెంతో గర్వకారణం. 90 సంవత్సరాలు అంటే 3 తరాల పాటు ప్రజల గుండెల్లో నిలిచి ఉందంటే దానికి కారణం శబ్దానికి ఉన్నటువంటి శక్తి. ఆకాశవాణికి వయస్సు పెరగదు, అది ఎప్పటికీ శబ్ద యవ్వనంతో అలారుతూనే ఉంటుంది. నిశ్శబ్ద రాత్రి తెరలను చీల్చుకుంటూ బ్రహ్మ ముహూర్తాన వాల్టర్ కౌఫ్మన్ సృష్టించిన ఆ సిగ్నేచర్ ట్యూన్ రేడియో నుంచి ప్రవహిస్తూ ఉంటే యావత్ భారతదేశం ఒకే తాటిపైకి వచ్చింది.
1: ఆకాశవాణి అంటే వెన్నెల్లో అమ్మ తినిపించే గోరుముద్ద అని అంటున్నారు వ్యాఖ్యాతగా సేవలందించిన శ్రీ అడవి రాజబాబు గారు.
2: అందరికీ నమస్కారం. 90 ఏళ్ళు ఆకాశవాణి కంటే సుదీర్ఘకాలంలో ఓ చిన్న అడిగే ఓ 19 ఏళ్ల కుర్రవాడో ఒకనాడే వయస్సు కంటే తక్కువ ఉన్నటువంటి యవనంలో ఉన్నటువంటి ఒక అమ్మాయో ఆకాశవాణి. ఆకాశవాణి అంటే ఏం చెప్తాం, చెప్పడానికి ఒక అక్షరం సరిపోతుందా? మళ్ళీ రామాయణం ఎందుకు రాస్తున్నారు అని ఆయన రామాయణ కల్పవృక్షం రాసినప్పుడు అడిగితే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అంటారు, రోజూ తినే అన్నాన్నే మళ్ళీ మళ్ళీ తింటలేదా అంటారు. అలాగే ఆకాశవాణి గురించి గత 90 ఏళ్లలో ఎంతమందో చెప్పారు, ఎన్నో చెవులు విన్నాయి, ఎన్నో మనసులు తడయ్యాయి. మళ్ళీ చెప్పాలంటే ఆకాశవాణి అంటే అమ్మ చెంగుతో ముఖం కప్పుకున్నట్లు, ఆకాశవాణి అంటే అమ్మ తినిపించే వెన్నెల్లో గోరుముద్దలు తిన్నట్టు, ఆకాశవాణి అంటే అమ్మ ఊపే ఊయల, ఆకాశవాణి అంటే పొద్దుటే లేవకపోతే అమ్మ పెట్టే ఆ 4, ఆకాశవాణి అంటే అమ్మ చూసే కడుపు, ఆకాశవాణి అంటే ఉద్యోగానికి పట్టడానికి వెడుతున్న కొడుకును వదిలి ఉండలేక రెప్ప వెనుక తడి. ఆకాశవాణిలో ఉన్నంతకాలం అమ్మ పొత్తిళ్లలో అమ్మ కుంగు పట్టుకుని భద్రంగా ఉండటం, తారాడటం, పారాడటం, అమ్మ చెప్పే కథలు బొగ్గల మీద చెయ్యానించుకుని ఊకొడుతూ వినటం. ఆకాశవాణి అంటే 60 ఏళ్ళు వచ్చాక నేల మీద నుంచి చుక్కల వైపు బేలగా చూడటం, ఇది ఆకాశవాణి.
1: భారత స్వాతంత్ర పోరాటంలో రేడియో ఒక ఆయుధంగా మారిన సందర్భాలు కోకొల్లలు. దేశం స్వేచ్ఛ కోసం తపిస్తున్న సమయంలో ఇది ఆజాద్ హింద్ రేడియో. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతీయుల పోరాటం చివరి శ్వాస వరకు సాగుతుంది అంటూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతీయులను ఉద్దేశించి తన విప్లవ స్వరాన్ని రేడియో ద్వారా ప్రపంచానికి వినిపించారు. ఆ ఒక్క స్వరం వేలాది హృదయాల్లో విప్లవ జ్వాలను రగిలించిన చరిత్రను మర్చిపోగలమా?
3: బ్రిటిష్ ఆంక్షలను ధిక్కరిస్తూ నాడు 22 ఏళ్ల యువతి ఉషా మెహతా రహస్య కాంగ్రెస్ రేడియోను ప్రారంభించారు. ఇది 42.34 మీటర్లపై భారతదేశంలో ఎక్కడో ఒకచోట నుండి ప్రసారమవుతున్న కాంగ్రెస్ రేడియో అంటూ ఆమె గంభీర స్వరంతో ప్రసారం చేసిన తీరు ప్రతి భారతీయుణ్ణి కదిలించింది. ప్రతిరోజు తన రేడియో ట్రాన్స్మిటర్ స్థానాన్ని మారుస్తూ ప్రాణాలకు తెగించి బ్రిటిష్ వారికి దొరకకుండా స్వేచ్ఛా సందేశాలను ప్రజలకు చేరవేసిన ఆ పద్మ విభూషణ్ ఉషా మెహతా గారు భారత రేడియో చరిత్రలో చిరస్మరణీయంగా వెలుగొందుతూనే ఉంటారు.
4: మా రేడియో కేవలం వార్తలు మాత్రమే వినిపించదు, ప్రతి భారతీయుడి హృదయంలో స్వరాజ్య కాంక్షను రగిలిస్తోంది అని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలో రేడియోలో చెప్పిన మాటల స్ఫూర్తిని భారతీయులు ఎవరైనా మర్చిపోగలరా?
3: ఒక విప్లవ వీరుని స్వరంలా స్వాతంత్ర్య ఉద్యమంలో రేడియో తన వాణిని బాణిని వినిపించింది. దేశానికి స్వాతంత్ర్యం అందించడంలో తనదైనటువంటి ముద్ర వేసుకున్న ఆకాశవాణి స్వాతంత్ర్య అనంతరం దేశ నిర్మాణంలోనూ బలమైన భాగస్వామిగా నిలిచింది.
4: అందుకే కాబోలు మహాత్మా గాంధీ కూడా రేడియో ప్రసారం అనేది దేవుని యొక్క అద్భుతమైన సృష్టిగా నేను భావిస్తున్నాను. ఇది ఒకే సమయంలో లక్షలాది మంది హృదయాలను ఏకం చేయగల శక్తిని కలిగి ఉంది అనే సమైక్యతాభావాన్ని తనదైన కోణంలో రేడియోకి అన్వయించారు. ఐకమత్యంతోనే దేశం అభివృద్ధి సాధిస్తుంది. దేశ ఐకమత్యాన్ని పెంపొందించడంలో రేడియో పాత్ర అనన్య సామాన్యం.
3: వివిధ కేంద్రాల్లో ఆకాశవాణి అందించిన అనుభవాలను నెమరవేసుకుంటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సిబిఎస్ స్టేషన్ డైరెక్టర్గా సేవలందించిన శ్రీ చెన్నూరి సీతారాం.

0: బాబు ఆకాశవాణి 97 పండగ జరుపుకున్నందుకు ముందుగా శ్రోతలందరికీ హార్దిక శుభాభినందనలు. నా ప్రయాణం 1988 ఆకాశవాణి విజయవాడ కేంద్రంతో మొదలైంది. విజయవాడలో నేను డ్యూటీ ఆఫీసర్గా చేసినప్పుడు అక్కడ నండూరు సుబ్బారావు గారు, విబి కనకదుర్గ గారు, అలాగే దండమూడి రామ్మోహన్ రావు గారు, కోక సంజీరావు గారు, పేరి కామేశ్వరరావు గారు, ఇట్లా అనేక మంది మహామహులు అప్పుడు పనిచేస్తుండేవాళ్ళు. వాళ్ళందరితో పనిచేసి అదేవిధంగా శ్రోతలతోటి కూడా దగ్గర నుంచి వాళ్ళు ఏ విధంగా కార్యక్రమాలు వింటున్నారు అనేటువంటి తెలుసుకునే అవకాశం కూడా కలిగింది. ఆ రోజుల్లో విజయవాడ కేంద్రంలో నేను ఉన్న చోటు నుంచి పొద్దున్నే 6 గంటలకు నడుచుకుంటూ వస్తుంటే ప్రతి ఇంట్లోనూ రేడియో మోగుతూ ఉండేది, భక్తిరంజని వినిపిస్తూ ఉండేది. అది నా విజయవాడ అనుభవం. అయితే 99లో నేను ప్రమోషన్ మీద వరంగల్ కేంద్రానికి వచ్చాను. వరంగల్ కేంద్రంలో అప్పుడు మంగళగిరి ఆదిత్యప్రసాద్ గారు స్టేషన్ డైరెక్టర్గా ఉండేవారు. వారు రేడియో ప్రచార సభ అనేటువంటి ఒక వినూత్న కార్యక్రమాన్ని అక్కడ మొదలుపెట్టారు. అదేమిటంటే ఎడ్లబండికి రేడియో పెట్టండి, పసిడి పంటకు పట్టం కట్టండి అనేటువంటి ఒక స్లోగన్ ఆధారంగా ముఖ్యంగా 2 అక్టోబర్ అయినటువంటి గాంధీ జయంతి నుంచి 12 అయినటువంటి ప్రజాసేవా ప్రసార దినోత్సవం, ఈ 2 తేదీల మధ్య 42 రోజుల వ్యవధిలో 5 సంవత్సరాల పాటు ఒక గ్రామం కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎన్నుకుని అక్కడ ప్రతి 2 రోజులకి వెళ్ళి ఆకాశవాణి బృందం అక్కడ వారితో రైతులతోటి కావచ్చు, గ్రామస్తులతోటి కావచ్చు, ఒక ఇంట్రాక్షన్ కార్యక్రమాలు నిర్వహించేది. ఒక పక్కన శాస్త్రవేత్తలు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అలాగే మూఢనమ్మకాలు పోగొట్టేటువంటి ఈ మెజీషియన్ లాంటి వాళ్ళని తీసుకెళ్ళి మూఢనమ్మకాలు ఏ విధంగా మనకి హాని చేస్తాయి, ఇలాంటి అనేక అంశాల మీద వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా కలెక్టర్ కానీ లేదంటే మిగిలిన అధికారులతో వాళ్ళ సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళం. అది రేడియో ప్రచార సభ. ఇది వరంగల్ కేంద్ర అనుభవం నాకు. తర్వాత హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ 2005లో వచ్చినప్పుడు 2005 డిసెంబర్ 20వ తేదీన క్రిస్మస్ పండుగ రోజున ఎఫ్ఎం రెయిన్బో ఛానళ్ళు ప్రారంభమైంది. ఎఫ్ఎం రెయిన్బో ఛానళ్ళు అప్పట్లో ముఖ్యంగా ఉదయాన్నే 6 నుంచి 8 వరకు కూడా ఆర్జేస్ వాళ్ళు పార్క్స్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇలా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడటువంటి వాళ్ళతోటి వాకింగ్ వచ్చిన వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి ఒక ఇంటరాక్షన్ జరుగుతుండేది.
1: ఆకాశవాణి కేవలం ఒక సంస్థ కాదు, భారతదేశ భాషలను, కళలను, సంస్కృతులను కలిపే జాతీయ వేదిక అని తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన మాటలు నిజం చేసి చూపించింది ఆకాశవాణి. అందుకే బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో, స్ఫూర్తితో, ఆచరణాత్మకంగా ఆకాశవాణి దశాబ్దాలుగా ప్రజాసేవ చేస్తూనే ఉంది. సామాజిక చైతన్యం, విద్య, విజ్ఞానం, వ్యవసాయం, వినోదం, ఇలా ఒకటేమిటి, ప్రతి రంగంలోనూ తన ముద్ర వేస్తూనే ఉంది.
2: అంతర్జాతీయ క్రికెట్ కామెంటరీకి తెలుగులో వ్యాఖ్యానం చేసే అరుదైన అవకాశం ఆకాశవాణి నాకు ఇచ్చిందంటున్నారు వ్యాఖ్యాత శ్రీ ఆనంద్ స్వామి.
3: ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జరిగిన సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు శ్రోతలకు మొట్టమొదటిసారిగా క్రికెట్ ప్రత్యక్ష వ్యాఖ్యాన పరంపరను ఆసాంతం తెలుగులోనే ప్రసారం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం ప్రపంచంలోని తెలుగు వారందరి పక్షాన ఆకాశవాణికి మనఃపూర్వకమైన అభినందనలు తెలియచేస్తోంది. ఇది 2007లో పాలనా భాష ఎడిటర్ డాక్టర్ ఏబీకే ప్రసాద్ గారు పాలనా భాష పత్రికలో ఆకాశవాణికి అందించిన అభినందనలు. ఆ సంవత్సరం నేను మీ దాసరి ఆనందస్వామి డ్యూటీ అనౌన్సర్గానే కాకుండా ఒక తెలుగు కామెంటేటర్గా ఆ ప్రత్యక్ష వ్యాఖ్యానంలో పాల్గొనడం జరిగింది. ఇది ఆకాశవాణి నాకిచ్చిన అరుదైన అవకాశం, గౌరవం.
1: రేడియో కార్యక్రమాలను వినడం కాదు చూసేవాడిని అంటూ రేడియో వ్యాఖ్యాతల గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నారు సుదీర్ఘకాలం వ్యాఖ్యాతగా సేవలందించిన శ్రీ కపర్ది.
4: నాకు తెలిసి నేను 10 సంవత్సరాల వయసు అనుకుంటాను. అప్పుడు మా ఇంట్లో మొదటిసారి రేడియో కొన్నారు. ఆ రేడియో చూస్తే ఇప్పుడు మీడియం సైజు సూట్ కేసులా ఉంటుంది. అటువంటి రేడియోలో కార్యక్రమాలు వినడం ప్రారంభించాను. ఆ రోజుల్లో మరి లైవ్ క్రికెట్ కామెంటరీలు ఇది ఇప్పుడంటే టీవీలు వచ్చినాయి, చూడడానికి లేదు. అప్పుడు చూడడానికి రేడియోనే. చూడడానికి రేడియో అనగానే మీరు అనుమానించద్దు, గొంతుతో ఆ రోజుల్లో ఉన్నటువంటి గొప్ప వ్యాఖ్యాతలు మన కన్నుల ముందు ఆ గ్రౌండ్లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ని చూపించేవాళ్ళు. అలాగే స్వాతంత్ర దినం కానీ, రిపబ్లిక్ డే పరేడ్లు కానీ ఏమైనా సరే చాలా గొప్పగా అక్కడ మనం అందులో ఢిల్లీలో మనం ఉన్నామా

0: అన్నంత ఫీలింగ్ తీసుకొచ్చేవారు. ఆ రోజుల్లో ఉన్న ప్రఖ్యాత కమెంటేటర్స్ మెల్విల్ డిమెల్లో, విఎన్ చక్రపాణి వంటి వాళ్ళు మన కన్నుల ముందు సాక్షాత్కరింపచేసేవారు ప్రతి విషయాన్ని. అలాగే మన తెలుగులోకి వస్తే భద్రాచల రామచంద్రమూర్తి కళ్యాణోత్సవం, అప్పుడున్నటువంటి వ్యాఖ్యాతలు కన్నుల ముందు మనకి రామ కళ్యాణోత్సవాన్ని చూపించేవారు.
1: ఒక దేశాన్ని ఆకల నుంచి కాపాడటంలో ఒక మాధ్యమం పాత్ర పోషించగలదా అంటే అవునని సమాధానం చెబుతూనే ఆ పని ఆకాశవాణి చేసి చూపించిందని గర్వంగా చెప్పొచ్చు. 1960లో భారతదేశం తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్న సమయంలో రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను చేరవేయడంలో రేడియో చేసిన కృషి నభూతో న భవిష్యత్.
2: రైతు సోదరులకు నమస్కారం. నేడు మనం కొత్త రకం వంగడాలు, ఆధునిక ఎరువుల వాడకం గురించి తెలుసుకుందాం అంటూ కిసాన్ వాణి, ఇల్లు వాకిలి, పాడి పంట, పొలం పనుల వంటి కార్యక్రమాల ద్వారా అన్ని వేళల్లో శాస్త్రవేత్తలు నేరుగా రేడియోలోంచి రైతుల ఇంటి అరుగుల మీదకి చేరుకున్నారు. హై ఈల్డింగ్ వెరైటీస్, విత్తనాలు చల్లే పద్ధతులు, ఎరువుల వాడకం అన్నీ సరళమైన భాషలో వారికి అర్థమయ్యేలా తెలియజేశారు. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఆకాశవాణి ప్రచారం చేసిన ADT 27 అనే కొత్త వరి వంగడం ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే రైతులు దానికి కృతజ్ఞతగా రేడియో రైస్ అని పేరు పెట్టారు. రేడియో సమాచార విప్లవం కారణంగానే భారతదేశం ఆహార ధాన్యాల దిగుమతి స్థాయి నుండి స్వయం సమృద్ధి స్థాయికి చేరుకుంది. ఇది ఆకాశవాణి సాధించిన అత్యున్నతమైన విజయం. కాలాలు మారినా తరాలు మారినా బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ నిరంతరం దేశ ప్రజల హితం కోసం సేవలు అందిస్తూనే ఉంది ఆకాశవాణి అంటున్నారు విశ్రాంత కార్యక్రమ నిర్వాహకులు వలేటి గోపీచంద్.
3: ఆకాశవాణి 90 వసంతాల వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధిలో మమేకం చేస్తూ సాగబోయే ఏకైక ప్రసార మాధ్యంగా చెప్పుకోవచ్చు. ఆకాశవాణి అంటేనే ఒక విద్యుత్ అయస్కాంతం అని చెప్పుకోవచ్చు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అనువైన కార్యక్రమాలను సకాలంలో సరైన రీతిలో వారికి అర్థమయ్యే భాషలో ప్రసారం చేసిన ప్రసార మాధ్యమంగా ఆకాశవాణికి ఉన్న చరిత్రను ఎవరు కాదనలేరు, ఎవరు తుడిపేయలేరు. కాలాలు మారినా తరాలు మారినా బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ నిరంతరం దేశ ప్రజల సుఖం కోసం, వాళ్ళ యొక్క హితం కోసం తన కార్యక్రమాలను రూపొందిస్తూ సాగుతున్న ఏకైక ప్రసార మాధ్యమం ఆకాశవాణి.
1: ఒకప్పుడు ఆదివారం మధ్యాహ్నం అయిందంటే ఇళ్లల్లో నిశ్శబ్దం. తరువాత రేడియో వాల్యూమ్ మెల్లమెల్లగా పెద్దగా పెరిగి అందులో ప్రసారమయ్యే నాటకాన్ని ఏకాగ్రతలో ఆనందంగా హాయిగా సెదతీరుతూ వినేవారు. శబ్దాలతోనే దృశ్యాలను కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించే ఆ మహాద్భుత రేడియో నాటక కళారూపాన్ని ఇష్టపడని శ్రోతలు ఎవరుంటారు? టీవీ లేని ఆ రోజుల్లో, మొబైల్ ఫోన్లు రాని ఆ కాలంలో రేడియో నాటకమే దేశ ప్రజలకు అతిపెద్ద వినోద సాధనం.
2: తెలుగునాట మహోన్నత రచయితలు విశ్వనాథ సత్యనారాయణ, ఆత్రేయ, గొల్లపూడి మారుతీరావు, దాశరథి కృష్ణమాచార్యులు, చిరంజీవులు, రావూరి భరద్వాజ, శ్రీశ్రీ, చలం వంటి ఎందరో మహానుభావులు రేడియో నాటకాలను అజరామరం చేశారు. తెలుగులో ప్రసిద్ధి పొందిన అనేకానేక నవలలను శ్రవ్య నవలలుగా మలచి రేడియోలో ప్రసారం చేసి తెలుగు సాహిత్య సృజనాత్మక పరిమళాన్ని సామాన్యులకు సైతం రుచి చూపించింది ఆకాశవాణి. ఆకాశవాణి అంటే మరపురాని అనుభవం అంటూ ప్రఖ్యాత వ్యాఖ్యాత శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.
4: బహుశా చాలామంది వివిధ రంగాలకు చెందిన వాళ్లను గుర్తుండిపోయే అంశాలు చెప్పండి అంటే చాలా ఉన్నాయంటారు. దాదాపు 32 ఏళ్ళు ఆకాశవాణి అనే ఒక దేవాలయం లాంటి అమ్మలాంటి సంస్థ నాకు ఇచ్చిన అవకాశం శ్రోతల ఉత్తరాలకు సమాధానాలు ఇచ్చే ఒక అద్భుత ప్రక్రియ. లేఖావళి, జనవాణి, జనరంజని, ఉభయకుశలోపరి పేరు ఏదైనా కానీ నిజానికి నేను వ్యక్తిగతంగా బాగా ఇష్టపడే అంశం కమ్యూనికేషన్. అంటే ఎంత మహనీయులైనా తమ దగ్గర ఒక మానస

0: సరోవరంలో ఎంత జ్ఞాన సంపద ఉన్నా అది గంగలా పారాలి, పది క్షేత్రాలకు ఆ జ్ఞానాన్ని పంచాలి అనే ఒక తత్వం నాకు చాలా ఇష్టమైన పని. అలాగే శ్రోతలు తమ అభిప్రాయాల్ని ఆకాశవాణితో పంచుకోవటం, ఆకాశవాణితో అనుబంధం పెంచుకోవటం, ఆకాశవాణి అంతే ఆనందంగా అంతే ఆత్మీయంగా శ్రోతలకి ఒక స్వరచాలనంతో కరచాలనం చేసే అవకాశం ఇవ్వటం నాకు చాలా ఆనందం.
1: తెలుగునాట రేడియో ప్రాచుర్యం పొందడానికి మరొక ముఖ్య కారణం ఆకాశవాణి లలిత సంగీతం. పాలగుమ్మి విశ్వనాథం మాస్టర్ లాంటి వారు ఆకాశవాణిలో లలిత సంగీత విభాగానికి ప్రాణం పోశారు. ఎందరో గొప్ప కవుల భావగీతాలకు, దేశభక్తి గీతాలకు అద్భుతమైన స్వరకల్పన చేసి ప్రజల నాలుకలపై నిలిపారు.

0: ఓలేటి వెంకటేశ్వర్లు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలాంత్రపు రజనీకాంతరావు వంటి మహావిద్వాంసులు రేడియో ద్వారా శాస్త్రీయ సంగీతాన్ని, లలిత సంగీతాన్ని సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా చేశారు. రేడియో ద్వారా సంగీతాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లారు. ప్రతి లోగిలిని శాస్త్రీయ సంగీత వేదికలుగా మార్చిన ఘనత రేడియోకే దక్కుతుంది.
1: ఆకాశవాణి తనకిచ్చిన అవకాశాలు అనన్య సామాన్యమంటూ తన కృతజ్ఞత తెలుపుతున్నారు వాచస్పతి శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ.
2: ఆకాశవాణి అని మాతృమూర్తి ఒడిలో 4 దశాబ్దాల పాటు గడిపిన ఒక సేవకుడిగా ఈరోజు నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. మిత్రులారా, ఆకాశవాణి అంటే అది ఒక పవిత్ర ఆలయం నాకు, నా పాలిట సరస్వతీ నిలయం. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే మంత్రం నా జీవితాన్ని ప్రభావితం చేసింది. నిజం, మైక్రోఫోన్ ముందు కూర్చొని నేను పలికిన ప్రతి పదం, నేను చేసిన ప్రతి ప్రకటన, నేను అభినయించిన ప్రతి నాటక రూపక సన్నివేశాల వెనుక శ్రోతల పట్ల బాధ్యత ఉండేది నాకు. శబ్దం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, ఆ శబ్ద తరంగాల మధ్యే నా జీవితాన్ని ఒక శ్రవ్య కావ్యంగా మలుచుకున్నాననే మాట సత్యమండి. ఈ సంస్థ ఆకాశవాణి నాకు అన్నం పెట్టిన అన్నపూర్ణ, నా వ్యక్తిత్వానికి రూపాన్నిచ్చింది, నాకు సమాజంలో గుర్తింపును తెచ్చిపెట్టింది. అనౌన్సర్గా ఒక సాధారణ వ్యక్తిగా ప్రవేశించిన నేను రేడియో ద్వారా ఎందరెందరో శ్రోతల మనసుల్లో స్థానం సంపాదించుకోగలిగానంటే పెదలారాది కేవలం ఆకాశవాణి కల్పించిన వేదిక వల్లే. ప్రతిరోజు స్టూడియోల్లోకి అడుగు పెడుతున్నప్పుడు, పెట్టినప్పుడు ఒక కళాకారుడిగా నేను పొందిన అనుభూతి తృప్తి వర్ణనాతీతం. ఆకాశవాణి నాకు ఒక ఉద్యోగం అని మాత్రమే నేను అనలేను, ఎందుకంటే జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పిన సంస్థ, క్రమశిక్షణ అలవాటు చేసిన సంస్థ.
1: జానపద సంగీతాన్ని పెంచి పోషించడంలో రేడియో పాత్ర చాలా కీలకమైంది. జానపద కళాకారులను ప్రోత్సహిస్తూ ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడి స్థానిక సాంస్కృతిక జానపద పాటలను, కళారూపాలను రికార్డు చేసి ప్రతిరోజు ప్రసారం చేస్తున్న ఘనత రేడియోకే దక్కుతుంది. జానపదం నిత్య ప్రవాహిణి వంటిది. స్థానిక జీవనం, సంస్కృతి గురించి అధ్యయనం చేయాలంటే జానపదమే కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి స్థానీయమైన జానపదానికి రెడ్

0: కార్పెట్ వేసి భద్రపరిచింది ఆకాశవాణి.
1: రేడియో కేవలం సమాచారాన్ని మాత్రమే ఇవ్వదు, జరగబోయే ఉపద్రవాల నుండి మానవాళిని రక్షిస్తుంది కూడా. వాతావరణ హెచ్చరికలు, తుఫాను సూచనలు, వడగాల్పులు, చలి తీవ్రతలు, ఇలా అన్నిటినీ ఆయా కాలాలకు అనుగుణంగా తెలియజేస్తుంది. యుద్ధ వేళల్లో కూడా తగిన సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటుంది.
0: 1962, 65, 1971 మూడు యుద్ధాలు దేశ ప్రజల్లో దేశభక్తిని రగిలించి సైన్యానికి మద్దతుగా నిలవడంలో ఆకాశవాణి ఏకైక సమాచార వారధిగా నిలిచింది. మేమంతా ఒక్కటే అనే జాతీయ భావాన్ని పెంపొందించడంలో ఆకాశవాణి అద్భుత విజయం సాధించింది.
1: తన చిన్ననాటి నుంచే రేడియో కార్యక్రమాలను ఎంతో ఆసక్తిగా వినేవాణ్ణని, అటువంటి మాతృ సంస్థ అయిన ఆకాశవాణిలోనే అరుదైన కార్యక్రమాలు రూపొందించే అవకాశం దక్కింది అంటున్నారు విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ శ్రీ ఉదయశంకర్.
2: నా ఉద్దేశంలో ఆకాశవాణి అనేది ఒక డైమండ్ లాంటిది. డైమండ్కి ఎప్పుడూ ప్రాభవం ఉంటుంది. అలాగే ఆకాశవాణి కూడా గత వైభవాన్ని కాదు, ఎప్పుడూ వైభవంగానే ఉంది, ఇక ముందు కూడా వైభవంగానే ఉంటుంది. నేను 36 సంవత్సరాలు ఆకాశవాణిలో పనిచేశాను వివిధ కేంద్రాల్లో. మేము 3వ తరం అనుకుంటే కనుక ఇప్పుడున్న వారందరూ కూడా 4వ తరానికి చెందిన వారు అనుకుంటాను. 90 సంవత్సరాలు. నాకు చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు ఇంటికి వెళ్తే నైట్ ఎందింబావుకి సీతాపతి సంసారం అని చెప్పి నండూరు సుబ్బారావు గారి నాటక సీరియల్ వచ్చేదన్నమాట. అది సిటీ బస్సుల్లో కూడా వినవాళ్ళము. అది చాలా ఆశ్చర్యమేస్తుంది ఇప్పుడు ఆలోచించుకుంటుంటే. తర్వాత నాకు గుర్తొచ్చేదంటే నేను విజయవాడలో పనిచేసిన కాలంలో యక్షగానాలని, కూచిపూడి యక్షగానాలు 16th century రాసిన రాజుల కాలంలో నాటి రాసిన గ్రంథాలను మేము తంజావూరు లైబ్రరీ అలా దేశం ఎక్కడెక్కడుందో అక్కడంతా వెతికి ఒక 1 year ప్రాజెక్ట్లో కొన్ని 20 యక్షగానాలు రికార్డ్ చేసి భద్రపరచడం జరిగింది. కృష్ణమాచార్య గారు లాంటి వారు, నేదును కృష్ణమూర్తి గారు, ఇక్కడి నుంచి నూకల చెంది సత్యనారాయణ గారు, అనేక మంది సంగీత కళాకారులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట. 100 సంవత్సరాలకు వచ్చేటప్పటికెళ్ళాను ఇంకా మరింత ఉన్నత స్థాయికి ఆకాశవాణి చేరుకోవాలని సిబ్బందికి, కళాకారులకి, శ్రోతలకు కూడాను, అందరికి కూడాను ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు.
1: సమాచార విప్లవానికి అసలైన పితామహుడు రేడియోనే అంటున్న వ్యాఖ్యాత అమృత.
3: కంటికి కనిపించని గొంతుక గుండెకు అత్యంత దగ్గరగా ఎలా ప్రయాణించగలదో నిరూపించిన ఏకైక మాధ్యమం మన రేడియో. విపత్తులు వచ్చినప్పుడు, తుఫానులు విరుచుకుపడినప్పుడు, కరెంటు పోయి ప్రపంచంతో బంధాలు తెగిపోయినప్పుడు బ్యాటరీలతో నడిచే ఒక చిన్న రేడియో కోట్లాది మందికి ప్రాణభిక్ష పెట్టింది, ధైర్యాన్నిచ్చింది. సమాచార విప్లవానికి అసలైన పితామహుడు ఆకాశవాణి అని చెప్పొచ్చు. ఈ 90 ఏళ్ల ప్రయాణం వెనుక ఎందరో మహానుభావుల త్యాగాలు ఉన్నాయి. డిజిటల్ టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఒక వార్తను సేకరించడానికి, ఒక లలిత సంగీతాన్ని రికార్డు చేయడానికి నాటి సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, అనౌన్సర్లు పడ్డ తపన సామాన్యమైంది కాదండి. ఆ నిబద్ధతే ఆకాశవాణిని విశ్వసనీయతకు మారుపేరుగా నిలబెట్టింది.
1: 1957 ప్రారంభమైన వివిధ భారతి భారతీయ చలనచిత్ర సంగీతాన్ని, లలిత సంగీతాన్ని ప్రతి ఇల్లాలు, కార్మికుడు, డ్రైవర్, విద్యార్థి వరకు తీసుకెళ్లింది. సినిమా థియేటర్లకు వెళ్లలేని సామాన్యుడికి సైతం వినోదాన్ని అందిస్తూ హిందీతో పాటుగా ప్రాంతీయ భాషలను దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తేవడంలో విప్లవాత్మక విజయం సాధించింది.
0: బాల్యం నుండే ఆకాశవాణితో అనుబంధం ఉందని, మొదటిసారి ఆకాశవాణిలో తన కవిత ప్రసారమైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఏనుగు నరసింహారెడ్డి, ఐఏఎస్.
4: ఆకాశవాణి తన ప్రసారాలను ప్రారంభించి 90 సంవత్సరాలు దాటిన సందర్భంగా ఒక ఉత్సవం లాంటి వాతావరణం ఏర్పడ్డ సంగతి మిగిలిన మిత్రులు మాట్లాడుతుంటే విన్నాను. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు. నేను కేవలం 18 సంవత్సరాలు కూడా నిండక ముందు ఆకాశవాణిలో యువవాణి అనే కార్యక్రమంలో కవిత్వం చదివే అవకాశం దొరకడంతో పొంగిపోయిన రోజులు గుర్తొస్తున్నాయి. నేను ఇంటర్మీడియట్ 1వ సంవత్సరానికి 2వ సంవత్సరానికి మధ్య ఎండాకాలం సెలవుల్లో రాసి పంపిన కవితలను ఆకాశవాణి చదవడానికి అనుమతిచ్చింది. అట్లా ఆలోచిస్తే ఒక పత్రికలో వచ్చిన దానికంటే ఎక్కువ ఆనందం మాకు ఆకాశవాణిలో వస్తేనే ఉండేది. తన సొంత గొంతు ఆకాశవాణి నుండి వినిపిస్తుంది అని మా

0: పెట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ రేడియో పెట్టుకొని కనీసం 10 మందిమే ఒకచోట రేడియో కూర్చొని విన్నాము. అట్లాంటి గొప్ప అనుభూతుల్ని నింపినటువంటి ఒకే ఒక ప్రసార సాధనం ఏదైనా ఉందంటే ఆకాశవాణి. అది కూడా ప్రభుత్వ ప్రసార సాధనంలో మాకు అవకాశం దొరకడం ఒక గొప్ప ఆనందాన్ని మిగిల్చింది. 90 ఏళ్ల తర్వాత ఒక్కసారి రివ్యూ చేసుకుంటే 10-20 ఏండ్ల క్రితం ఆకాశవాణిని వినేవాళ్ళు ఉన్నారా అని అనుకునేవాళ్ళం, లేదా రేడియోని వినేవాళ్ళు ఉన్నారా అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు దూరదర్శన్ లేదా టీవీలు చూసిన దానికంటే ఎక్కువగానే మనం ఇప్పుడు రేడియోలు వినాల్సినటువంటి అవసరం వచ్చింది. రేడియోకి వెనక్కిపోవడం అనేది లేదు. ఆకాశవాణి కూడా తన కార్యక్రమాలను నిరంతరం సాహిత్య కళా రంగాల పట్ల విస్తరిస్తూనే ఉంటుందని నమ్ముతున్నాను. శుభాకాంక్షలు. ఆకాశవాణిలో పనిచేసే ఉద్యోగమిత్రులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు.
1: మన తెలుగు రాష్ట్రాల నుండి ప్రధాని అయిన పివి నరసింహారావు గారు కేవలం రాజకీయ నాయకుడే కాదు, దాదాపు 17 భాషలకు పైగా మాట్లాడే గొప్ప బహుభాషా కోవిదుడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా కాకముందు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో, చర్చా వేదికల్లో ఆయన చురుగ్గా పాల్గొనేవారు. అంతర్జాతీయ వ్యవహారాలపై, సాహిత్యంపై ఆయన రేడియోలో చేసిన ప్రసంగాలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకునేవి.
2: నేను దేశంలో ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు భాష ఇబ్బంది లేదు. వాళ్ళతో మాట్లాడాలంటే అయ్యో నేనేం మాట్లాడాలి అనే మాట నాకు లేదు. నేను చెప్పవలసిందేదో వాళ్ళకు చెప్పగలుగుతాను, వాళ్లతో సంభాషించగలుగుతాను, కాబట్టి నాకు బాధ లేదు. నేను యావత్ భారతదేశానికి చెందిన మనిషిని నేను అనుకుంటున్నాను. నా దేశం నా ఇల్లని నేను అనుకుంటున్నాను.
3: 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగాన్ని యావత్ భారతదేశానికి చేరవేసిన ఏకైక మాధ్యమం ఆకాశవాణి. ఆ రోజు కేవలం 6 రేడియో స్టేషన్లు మాత్రమే కలిగి ఉన్న ఆకాశవాణి నేడు దాదాపు 590 స్టేషన్లతో ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్లలో ఒకటిగా అవతరించింది.
1: భారతదేశంలో టెలివిజన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి ఆధునిక సమాచార మాధ్యమాలు విస్తరించినప్పటికీ రేడియో ఇప్పటికీ ప్రజలకు అత్యంత చేరువైన సమాచార సాధనంగా నిలిచింది. అందుకు నిదర్శనమే మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన మన్ కీ బాత్ కార్యక్రమం.
3: 2014 అక్టోబర్ 3 తొలిసారిగా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రధానమంత్రి ప్రజలతో నేరుగా సంభాషించే నెలవారీ రేడియో వేదికగా రూపుదిద్దుకుంది. ప్రతి నెల చివరి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రసంగాలకు బదులుగా సమాజంలోని స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు, వినూత్న ఆలోచనలు, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, మహిళా సాధికారత, యువత విజయాలు, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించబడతాయి.
4: సామాన్య సీ లగ్నే వాలీ ప్రేరణాఓ సే బహుత్ బడే కామ్ భీ హో జాతే హై. ఐసే హీ ఏక్ యువా హై శ్రీమాన్ ప్రదీప్ సాంగ్వాన్. గురుగ్రామ్ కే ప్రదీప్ సాంగ్వాన్ 2016 సే హీలింగ్ హిమాలయ నామ్ సే అభియాన్ చలా రహే హై. వో అప్నీ టీమ్ ఔర్ వాలంటీర్స్ కే సాథ్ హిమాలయ కే అలగ్ అలగ్ ఇలాకో మే జాతే హై ఔర్ జో ప్లాస్టిక్ కచరా టూరిస్ట్ వహాన్ ఛోడ్ కర్ ఆతే హై వో సాఫ్ కర్తే హై. ప్రదీప్ జీ అబ్ తక్ హిమాలయ కీ అలగ్ అలగ్ టూరిస్ట్ లొకేషన్ సే టనో ప్లాస్టిక్ సాఫ్ కర్ చుకే హై. హమే దేశ్ కో సింగల్ యూజ్ ప్లాస్టిక్ సే ముక్త కర్నా హీ హై. ఆప్ ఖుద్ స్వస్థ రహియే, అప్నే పరివార్ కో స్వస్థ రఖియే.
1: దేశంలోని ప్రతి పౌరుడితో ప్రత్యక్ష సంబంధాన్ని నెలకొల్పడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యాలు లేని వర్గాలకు ప్రభుత్వ కార్యక్రమాలు, సామాజిక సందేశాలను చేరవేయడానికి రేడియోను ఒక సమర్థవంతమైన మాధ్యమంగా ఉపయోగించాలనే ఉద్దేశ్యం దీనికి మూలం.
3: ఈ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి కేవలం తన అభిప్రాయాలను మాత్రమే చెప్పరు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల లేఖలు, సూచనలు, విజయ గాథలు కూడా ఇందులో చోటు చేసుకుంటాయి. ఒక గ్రామంలో నీటి సంరక్షణ కోసం చేసిన వినూత్న ప్రయత్నం కావచ్చు, ఒక యువకుడు సాధించిన విశేషమైన విజయం కావచ్చు, లేదా పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమమూ కావచ్చు. ఇవన్నీ మన్ కీ బాత్ ద్వారా

0: దేశవ్యాప్తంగా గుర్తింపును పొందుతాయి. ఈ కార్యక్రమంలో ప్రస్తావించబడిన అనేక అంశాలు ప్రజా ఉద్యమాలుగా మారాయి. స్వచ్ఛ భారత్, ఖాదీ వినియోగం, నీటి సంరక్షణ, ఫిట్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ వంటి కార్యక్రమాలకు ప్రజల్లో విస్తృత అవగాహన ఏర్పడింది.
1: దేశంలో 92% భౌగోళిక ప్రాంతం, జనాభాలో దాదాపు 99%, ఇలా ఆకాశవాణి చేరని చోటు లేదు. తన ప్రసారాల ద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆకాశవాణి నిత్యం చాటుతుంది. రేడియో అంటే కేవలం ఒక యంత్రం కాదు, ఒక భావోద్వేగం, ఒక చారిత్రాత్మక సాక్ష్యం.
0: రైతుకు రేడియో రైస్ను అందించినా,
1: సైనికుడికి యుద్ధ సమాచారాన్ని చేరవేసినా, ఆదివారాల్లో రేడియో నాటకాలతో వీధులను నిశ్శబ్దంగా మార్చినా,
0: తుఫానులో దారితప్పిన జాలరులకు ధైర్యం చెప్పినా,
1: ఆకాశవాణి దేశపు ప్రతి పౌరుని గుండె చప్పుడుగా వెలుగొందుతూనే ఉంటుంది.
0: ఇది ఆకాశవాణి. కోట్లాది భారతీయుల గుండెల్లో ఏదో తెలియని అనుబంధాన్ని నిర్మించుకున్న వారధి. పొలాల్లో రైతుకు, ఇంట్లో గృహిణికి, యుద్ధభూమిలో సైనికుడికి తోడుగా నీడగా నిలిచిన ఆకాశవాణి మనందరి జీవితాల్లో ఒక భాగం. దేశానికి వెన్నెముక రైతన్నైతే, ఆకాశవాణికి వెన్నెముక శ్రోతన్న. 90 వసంతాల ప్రజా ప్రసార సేవలో ఆకాశవాణికి వెన్నుదన్నుగా నిలిచిన శ్రోతలందరి తరపున కొందరి శ్రోతల అభిప్రాయాలు.
2: పండారు త్రిమూర్తులు గొప్ప పెసాపురం తూర్పుగోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్. ఒక చెట్టుకి కొమ్మలు రెమ్మలు వాటి మీద వాలే రకరకాల పక్షులు ఉంటాయండి, అవన్నీ టేప్ రికార్డులు టీవీలు కట్టానండి, ఆ వటవృక్షమే ఆకాశవాణి అండి అని చెప్పానండి.
3: నేను నరసింగరావు, ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీ నుంచి. ఆకాశవాణి అంటే మనిషికి ఒక శ్వాస లాంటిది. ఇది ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు మనము పడుతునే వరకు కూడా మాకు ఒక శ్వాస లాగా మా జీవనాన్ని, మా గమనాన్ని లోక జ్ఞానంతో నడిపించేదే ఆకాశవాణి.
4: అద్యా రాజశేఖర్, నభూతు నభవిష్య.
5: బండి కృష్ణగౌడ్, రూపకుంట గ్రామం. నా చిన్నతనంలో నేను మా ఊర్లో పోస్ట్ బాక్స్ లేదండి, నిన్నజనలో పాటలు వినాలనే కోరికతో నేను 30 కిలోమీటర్లు అప్ డౌన్ పోయి తరాలు వేసేవాడిని. రేడియోలో పాటలు వినాలనే కోరికతో ప్రతి రోజు పోయేవాడిని, వచ్చేవాడిని. 2 గంటల సమయం పట్టేది, అయినా నేను వినోకుండా చేసేవాడిని సార్. నేను అది
6: మాది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు సార్. రేడియో అమ్మ లాంటిది, నాన్న లాంటిది సార్. మీరు రేడియో పక్కన పెట్టుకుని మా చేనేత వృత్తి పనులు చేసుకుంటూ ఉంటాం సార్. మాకు ఎన్నో ప్రయోజనకరమైన మాటలు చెప్తూ ఉంటారు. కార్మికుల కార్యక్రమం కానివ్వండి, వార్తలైనా, చిత్రమాధురి, జనరంజని, ఫోనింగ్ కార్యక్రమం, ఎన్ని విషయాలు చెప్తుంటారు సార్ మాకు రేడియో ద్వారా. మాకు ఎంతో జ్ఞానం కూడా ప్రసాదిస్తారు సార్ మాకు రేడియో.
7: వెంకటేశం, నిర్మాణి నిద్ర దేశం కానీ ప్రతిరోజు మాకు ఆత్మీయ నేస్తాం ఆకాశం సార్.
8: పెడల జాగలందర కాలనీ నుంచి అప్పలరాజు అండి. మనకి ఎలాంటి వార్తలు తెలుసుకోవాలన్నా వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించేదే ఆకాశవాణి రేడియో అండి. తరతరాలకి ఇక ఆకాశవాణి అనేది ఎప్పటికీ కూడా మర్చిపోలేమండి ఆకాశవాణిని.

మీరింతవరకు నవభారత స్వరం ప్రత్యేక రూపకం విన్నారు. రచన డాక్టర్ మల్లెగోడ గంగాప్రసాద్, కె సందీప్. వ్యాఖ్యానం కార్యవర్ధి గోపిశెట్టి, కె సందీప్. ఎడిటింగ్ జె ప్రభాకర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. ఇప్పటి వరకు నవభారత స్వర్ణం అనే ప్రోగ్రాంను విన్నారు. ఇప్పుడు

తెలంగాణం అనే ప్రోగ్రామ్ను వింటారు. సో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి.

0: Rainbow 101.9.
1: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచే ప్రశాంతి. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం ఆనందమయం. నిలయంలో సమయం 8:21:27 అవుతుంది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో మన యాస తెలంగాణ యాస. యాదికున్నదా అన్న ఆనాడు మనం మన యాసలో మాట్లాడితే మనకు ఎగురం లేదనేటోళ్ళు. ఇంట్లో అమ్మ బాపుతో మాట్లాడిన యాస బయటకొచ్చి పట్నంలో మాట్లాడలేక అచ్చినవా పోయినవా పైలం ఇలా అన్నింటికీ గొంతుకలోనే అడ్డుకట్ట వేసి మార్చి మాట్లాడేటోళ్ళం. మన యాసలో మాట్లాడాలంటే భయం. మాట్లాడక మాని చూసామా అన్నా ఎట్లా మారిందో తెలంగాణ అన్నట్టుగానే బాధ మనల్ని పిరికి వాళ్ళ వల్లే పిల్లి కూనుల వల్లే చూసేటోళ్ళు. కానీ ఎట్లా మారిందో తెలంగాణ ఆనాడు గొంతుకలో ఆగిపోయిన ఆ యాసే ఉద్యమానికి ఊపిరై ఉప్పనై లేచింది. బతుకమ్మ పాట ధూమ్ధామ్ల ఆట ఆడింది. రైతు నాగలి పాటై కూలి శ్రమ గొంతుకై పాలకుల గద్దెలను కదిలించి అస్తిత్వ కిరీటమై కూర్చుంది. ఇది కేవలం రాష్ట్రం రావడం కాకుండా మన యాస గెలవటం, మన గొంతుకే సింహగర్జన ఎగరడం, ఇకపై మన యాసే మన గర్వం, మన ఆయుధం. జై తెలంగాణ. నా యాసను ఎక్కిరిస్తే నా రక్తం ఇంకా మసలుతనే ఉంటుంది. తెలంగాణ యాసకున్నటువంటి పవర్ అది అన్నమాట. అంటే స్టార్టింగ్లో విమర్శించేవాళ్ళు తెలంగాణ యాసన్ని, ఇలా మాట్లాడుతున్నారేంటి, అచ్చినవా పోయినవా అమ్మ బాపు, ఈ మాటలేంటి, విచిత్రంగా ఉన్నాయి వింతగా ఉన్నాయి అన్నట్టుగా వెలివేసేవారు విమర్శించేవారు. అలాంటి యాసే ఉద్యమానికి ఊపిరై స్వరాష్ట్రంగా నిలిచిందన్నమాట. రాష్ట్రంలో మొదట రాష్ట్రం రాకముందు మొదట మాట్లాడాలంటేనే భయం భయంగా మారిన గొంతు ఇప్పుడు గర్వంగా నా తెలంగాణ యాస నా భాష అనేటట్టుగా ఇప్పుడు స్వరాష్ట్రం వచ్చిన తర్వాత మాట్లాడుకోవడానికి ఒక గొప్ప గొంతుకై నిలిచిందనమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్ ఆచే ప్రశాంతి.

0: ರೇನ್ಬೋ 101.9.
1: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ మనమున్నం రిమ్ జిమ్ హైదరాబాద్ లో
2: మౌన మేలనోయి
3: రిమ్ జిమ్ హైదరాబాద్ దిల్ వాలే జిందాబాద్
4: చిటికెడు మాటలు
5: గుప్పెడు జ్ఞాపకాలు
4: గంపెడు పాటలు
5: బోలెడు రాగాలు కురిసే వేళ మనసులు మురిసే వేళ
3: రిమ్ జిమ్ హైదరాబాద్ దిల్ వాలే జిందాబాద్ మీ ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: రెయిన్బో 9 జీవితం రంగులమయం ఆనందమయం. నిలయంలో సమయం 9:03 అవుతుంది. ఈ పాటికి మీరు డిన్నర్ చేసి ఉంటారు, చేస్తూ ఉంటారు రేడియో వింటూ. అయితే చాలామంది ఏం చేస్తుంటారు అంటే, షుగర్స్ అంటే ఎక్కువ డయాబెటీస్ ఉన్నవాళ్ళు నైట్ టైంలో చపాతి లేదా జొన్న రొట్టె అలాంటివి తీసుకుంటూ ఉంటారు కదా. సో అంటే ఎంత చపాతి ఎంత రొట్టె తిన్నప్పటికీ కాస్తైనా కొంచెం అంటే కొంచెం వెలితిగా ఉంటుంది కడుపు అనేది, కాస్తైనా అన్నం తినాలి అనిపిస్తుంది. కానీ ఈ రెండు కలిపి తీసుకోవటం వల్ల ఇంకా షుగర్ లెవెల్స్ పెరుగుతాయట. సో మీకు నైట్ టైంలో కొంచెం లైట్గా తినడమే బెటర్ కాబట్టి ఇంకా కొంచెం ఆకలిగా అనిపిస్తే ఇంకో చపాతి లేదా ఇంకో రొట్టె కానీ ఎక్కువగా తినండి. అంతేకాని రొట్టె తిన్న తర్వాత కాస్త అన్నం తినటం వల్ల షుగర్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయన్నమాట. చపాతి రైస్ కలిపి తింటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఈ రెండింటిలో కార్బోహైడ్రేట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండు కలిపి తిన్నప్పుడు రక్తంలో షుగర్ లెవెల్స్ అనేవి వేగంగా పెరుగుతాయి. అందుకే మీ భోజనంలో ఈ రెండింటిలో ఏదో ఒకదాన్నే ఎంచుకొని కూరగాయలు పప్పులను చేర్చుకోండి. మరీ ముఖ్యంగా మధుమేహం వారు అన్నం రోటీలు కలిపి అస్సలు తినొద్దట. సో మీ హెల్త్ గురించే ఆలోచించే

చెప్తున్నాను కాబట్టి ఏదో ఒకటి తీసుకోండి. రెండు కలిపి తీసుకోవటం వల్ల షుగర్స్ లెవెల్స్ అనేవి, రెండింట్లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉండటం వల్ల షుగర్స్ లెవెల్స్ అనేవి పెరుగుతుంటాయి అన్నమాట. సో మీకు కొంచెం ఆకలిగా అనిపిస్తే ఇంకాస్త తీసుకున్నప్పుడు ఆహారనైనా కొంచెం తీసుకోండి, ఇంకా చపాతి లేదా రొట్టెనైనా కొంచెం తీసుకోండి, కానీ రెండు కలిపి తినడం వల్ల ఇలాంటివి ఉన్నాయట. సో మీ ఆరోగ్యం మా జాగ్రత్త కాబట్టి చెప్తున్నాను అనమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, విత్ యువర్ ఆర్జీ ప్రశాంత్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ರೇನ್ಬೋ 101.9.
1: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. మనకి వాట్సాప్ మెసేజెస్ కూడా వచ్చాయి. ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కాలోచి టీవీ దాసరి శ్రీను గారి బర్త్డే సందర్భంగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు యాంకర్ అనిల్, యాంకర్ రాము, అలాగే సంతోష్ గారు. వీరి ముగ్గురు హ్యాపీ బర్త్డే కాలోచి టీవీ దాసరి శ్రీనన్న అంటూ బెస్ట్ విషెస్ని తెలియజేశారు. హ్యాపీ బర్త్డే శ్రీను గారు, ఇలాంటి పుట్టినరోజులు మీరు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏదైతే రంగంలో రాణిస్తున్నారో ఆ రంగంలో ఇంకా మీరు అనుకున్న స్థాయి కంటే ఇంకా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. ఈ టైంకి భోజనం చేసి ఉంటారు. ఈ టైంలో మీ ఫుడ్లో, మీ డైట్లో ఒక మంచి కాదు ఒక గుడ్డును యాడ్ చేసుకుంటే మనకు మంచిగా హెల్త్ అనేది ఉంటుందన్నమాట. ప్రతిరోజు ఒక గుడ్డు తినటం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. రోజుకు ఒక గుడ్డు తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఎముకలు బలంగా మారుతాయి. గర్భిణీలు, బాలంతలు, ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలకు రోజుకో గుడ్డును ఇవ్వాలట. ఈ గుడ్డునివ్వటం వల్ల మనకు ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ బలాన్ని ఇచ్చే ఎగ్ను ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవాలని వైద్యులు అయితే చెప్తున్నారు.

ఉంటారు. సో మీకు వీలైనంతగా నిజంగానే మనకి తక్కువ ఖర్చుతో మంచి హెల్తీ ఏమంటారు హెల్తీ ఆరోగ్యం అంటే గుడ్డుతోనని చెప్పొచ్చు. ఒక ఎగ్ తీసుకోవడం వల్ల అందులో ప్రోటీన్లు విటమిన్లు ఎంతో పుష్కలంగా ఉంటాయి కాబట్టి అవి తీసుకోవడం వల్ల మన ఎముకలు అనేవి బలంగా ఉంటాయన్నమాట. ముఖ్యంగా చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణీలు వీరు మాత్రం తప్పకుండా తీసుకుంటే హెల్త్ అనేది ఇంకా బాగుంటుందనేది వైద్యులు చెప్తున్నారు. మీరు కూడా మీ డైట్లో మీరు డైట్ పాటిస్తున్నా సరే, మీరు రెగ్యులర్గా మీల్స్ అంటే టైం టు టైం తిన్నా సరే, ప్రతిరోజు ఒక గుడ్డును యాడ్ చేసుకొని మీ హెల్త్ని ఆరోగ్యంగా ఉంచుకోండి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz విత్ యువర్స్ ఆచి ప్రశాంత్.

0: లోకల్లో ఎన్ని రంగులున్నాయి? అవి ఎలా ఉంటాయి?
1: బుగ్గ మీద వెచ్చని సిద్ధ

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ విత్ యువర్స్ ఆచే ప్రశాంతి. సమ్మర్ వెళ్ళిపోయింది, ఇంక ఈ రోజు నుంచి వర్షాకాలం స్టార్ట్ అయినట్టే. మృగశిరకార్త వచ్చింది కాబట్టి తొలకరి చల్లు పడింది, మనకి కూడా కొంచెం ఉపశమనం అనేది లభించింది ఎండ నుంచి. సో జాగ్రత్తగా ఉండండి, ఎండాకాలమైనా వర్షాకాలమైనా చలికాలమైనా మనందరం జాగ్రత్తగా ఉండాలి. కాలాన్ని బట్టి మనం ఉండాలి కాబట్టి ఆ కాలానికి అనుగుణంగా శరీరంలో మార్పులు వస్తుంటాయి కాబట్టి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే అవి రాకముందుకే జాగ్రత్త పడదాం. ఒకవేళ ఇష్యూస్ వచ్చినా టెన్షన్ పడకుండా వాటి నుంచి ఎలా రికవర్ అవ్వాలో అలా తెలుసుకొని బయటకు వద్దాం, అంతే తప్ప కంగారు వద్దు. ఇది కరోనా ఏమి కాదు, హెల్దీగా ఉందాం, హెల్దీ ఫుడ్ తిందాం. మీరు బాగుండండి, మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. సైనింగ్ ఆఫ్ టుడే, బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.